శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 15వ తేదీ, ఈరోజు బుధవారం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్తో కేసుమా. పర్యాటక రంగంలోనూ పోలవరం ఖ్యాతిని చాటాలని, అందుకు తగ్గట్టుగా పర్యావరణ ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న సాయంత్రం పోలవరం పర్యాటక అభివృద్ది ప్రాజెక్టుపై ఆయన అధికారులతో సమీక్షించారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చిందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలోని రాయపూడిలో ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో మంత్రి నారాయణతో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు నిన్న సమావేశమయ్యారు. కార్మికుల ఆరోగ్య భద్రత సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రాజమహేంద్రవరం శ్రీరామ్నగర్లోని 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి భవనాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో కలిసి వర్చువల్ విధానంలో ఆయన నిన్న ప్రారంభించారు. జాతీయ అంధత్వ నివారణ దృష్టిలోప నియంత్రణ కార్యక్రమంలో భాగంగా రాష్ట వ్యాప్తంగా ఈ రోజు నుంచి విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్టంలో 6 నుండి 18 ఏళ్ల విద్యార్థులందరికీ పరీక్షిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నెలవారీ ఆర్థిక నివేదికలతో దేశంలోనే తొలిసారిగా కూటమి ప్రభుత్వం సరికొత్త పాలనా విధానానికి శ్రీకారం చుట్టిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. దేశవ్యాప్తంగా ఆర్థిక నివేదికలను వార్షిక ప్రాతిపదికన రూపొందిస్తుండగా రాష్టంలో దాన్ని నెలవారీగా రూపొందించే విధానాన్ని ప్రారంభించడం చారిత్రాత్మకమన్నారు. సచివాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంజీవని ప్రాజెక్టు సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి గణేశన్ వీరపాండియన్ తెలిపారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా నియమితులైన ఆయన నిన్న రాష్ట సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026కి సంబంధించిన 2 విడత ర్యాంకులను విడుదల చేసినట్లు ఏపీ ఏపీ సెట్

కన్వీనర్ ఎన్ మోహన్ రావు నిన్న తెలిపారు. భారత తపాలా విభాగం చరిత్రలో అపూర్వమైన ఘట్టం ఆవిష్కారమైందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తీసుకున్న నిర్మాణాత్మక చర్యల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇండియా పోస్ట్ ఆదాయం 4,000 కోట్ల రూపాయలను దాటినట్లు చెప్పారు. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం కన్నుమూశారు. వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వందన కార్యక్రమంలో భక్తి సంగీతం వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వందన కార్యక్రమంలో మీరింతవరకు భక్తి సంగీతం విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పోలవరం పర్యాటక అభివృద్ది ప్రణాళికపై గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ రూపకల్పన, స్పిల్వే సుందరీకరణ, సాహస క్రీడా పర్యాటకం, వాటర్ స్పోర్ట్స్ వంటి అంశాల అభివృద్దికి సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులతో పాటు పర్యాటక అభివృద్ది పనులను కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలకల్లో 4 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించిన ఆయన ఎర్రవల్లిలో విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల 12 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. విద్యుత్తు శాఖలో అంబులెన్సు సేవలను ప్రారంభించడం ద్వారా అత్యవసర సేవలను మరింత బలోపేతం చేశామని పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజు సింగ్ నిన్న ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నర్సాపురం అల్లికలు, ఏలూరు తివాచీ వంటి సాంప్రదాయ ఉత్పత్తులను పరిశీలించిన కేంద్రమంత్రి తెలుగు కళాకారుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట హస్తకళల అభివృద్ది సంస్థ చైర్మన్ పి హరిప్రసాద్ మాట్లాడుతూ, భారత్ టెక్స్ 2026 ద్వారా రాష్ట చేనేత హస్తకళ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించే విధానాన్ని ప్రారంభించిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో

0: మాట్లాడుతూ, ఈ నివేదిక ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ది కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలను ప్రతినెలా సమీక్షిస్తామని చెప్పారు. ప్రజాకేంద్రిత పరిపాలన, పారదర్శక వ్యవస్థలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా పాలన అందించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేస్తూ,
1: డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైం రిజల్ట్స్, రియల్ టైం ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా పరిపాలన చేయాలని చెప్పేసి అధికారులకి, మంత్రులకి సూచనలు చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తామన్నాను. ప్రతి నెల ఈ మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ మీద సమీక్ష చేసి ప్రతి నెల కూడా మన టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనవి చేస్తాను. ఈ వీటి ద్వారా మరి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలించడానికి కానివ్వండి, వ్యవసాయ రంగం, అన్ని రంగాల ప్రజలు కూడా మెరుగుపడటం కోసం మరి ఈ సూచన చేశారని చెప్పేసి మనవి చేస్తాను.
0: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దృశ్య మాధ్యమం విధానంలో ఢిల్లీ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, సుమారు 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రి ద్వారా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కూడా కొత్త ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల 2వ దశ విస్తరణ కోసం భూసేకరణకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ, రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల అభివృద్దిలో భాగంగా మొత్తం 6,248 ఎకరాలకు పైగా భూసేకరణ కోసం సుమారు 1,638 కోట్ల నిధులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో పోర్టుల సామర్థ్యం పెరుగుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
2: ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటండి, ఉచితంగాను అందులోను షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి శిక్షణలు ఇస్తారు ఇందులో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు బస్సు యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చూపిన చొరవకు విజయవాడలో నిర్వహించిన కృతజ్ఞత సభలో రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిన్న పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు దశలవారీగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
4: పరిస్థితులు అనుగుణంగా ఈవీ వెహికల్స్ కొనుగోలు జరుగుతా ఉంది. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కూడా ఇప్పటికే 750 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. అవి రేపు జూలై ఈ నెల ఆఖరిలోనే ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ ఈవీ బస్సులు రాబోతున్నాయి. అలాగే 500 సిఎన్జీ బస్సులు కొనుగోలు కూడా జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడం. దానిలో భాగంగానే 2031 సంవత్సరాన్ని టార్గెట్ గా పట్టుకుని 8,500 బస్సులు కొనుగోలు చేసేదానికి కూడా ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ దిశగా ముందుకెళ్తాం.
0: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కాపు ఉద్యమ నేతగా ప్రసిద్ది చెందిన ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. 4 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారత రాష్ట సమితి అధ్యకులు కె చంద్రశేఖరరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 20న తక్కువ ఆదాయ వర్గం ఎల్ఐజీ గృహాల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో హైదరాబాద్లో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలిదశలో ప్రతి నియోజకవర్గానికి 500 నుంచి 1,000 వరకు ఎల్ఐజీ గృహాలను కేటాయించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 43,30,000 మంది విద్యార్థులకు ఈ రోజు నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన 250,000 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి చికిత్స అందించడం ద్వారా విద్యార్థుల చదువు, ఏకాగ్రత, మానసిక వికాసం మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపు ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది జులై 15న ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని సమర్థులైన ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
5: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
4: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
5: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
4: ట్యూన్ చేసావా?
5: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
4: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
5: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
6: వీణ వేణువైన సరిగమ విన్నావా?
0: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
7: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
8: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
7: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
8: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు,
8: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.

0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. పీఓజేకేలో వందలాది మంది బడిపిల్లలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే హక్కు పార్లమెంటుకి ఉండడం మన ప్రజాస్వామ్య స్థిరత్వానికి సంకేతమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని ఓడించి ఫైనల్కి చేరుకుంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం తెలియజేసింది. హార్మోస్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రత ఉండేలా చూసేందుకు ఇది అత్యంత కీలకం అన్నారు. ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ను పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసిందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనను ఇరాన్కు తెలియజేసిందని, అక్కడ జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, దాని అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యేక పరిణామమేనని చెప్పారు.
1: పాకిస్తాన్ అధికృత జమ్మూ కశ్మీర్ మే చల్ రహే విరోధ ప్రదర్శన్ దశకో సే చల్ రహే శోషణ్ మౌలిక అధికారో కా హనన్ ఔర్ ప్రశాసనిక ఉత్పీడన్ కా సీధా పరిణామ హై ఔర్ ప్రమాణ భీ హై. స్థానీయ ఆబాదీ కి జాయజ్ శికాయతో కో సమాధాన్ కర్నే కే బజాయ్ వహాన్ కా ప్రశాసన్ వహాన్ కా సర్కార్ నే అత్యధిక పులీస్ క్రూరతా కా సహారా లియా హై. ఇస్మే అసహాయ లోగ్ జిస్మే మహిళాయే భీ హై ఔర్ బచ్చే భీ హై ఉన్కే ఖిలాఫ్ కార్రవాయి కీ గయీ హై ఔర్ నిహత్తే నాగరిక్ కే ఖిలాఫ్ ఘాతక్ బల్ కా ప్రయోగ్ కర్నా భీ షామిల్ హై జిస్కే పరిమాణ స్వరూప్ కై దుఃఖద్ మౌతే హుయీ హై.
0: పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తోందని

0: ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న అణచివేతను తీవ్రంగా ఖండించారు. పాఠశాల విద్యార్థులు నిన్న భారీ సంఖ్యలో తరలివచ్చి శాంతికి చిహ్నంగా తెల్లజెండాలు ఊపుతూ అంతర్జాతీయ మీడియా మాకు కవరేజ్ ఇవ్వాలి అని రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ దళాలు జరిపిన క్రూరమైన అణచివేత చర్యల్లో డజన్ల కొద్దీ పౌరులు మరణించారని, గాయపడ్డారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం కఠినమైన దిగ్బంధనం, కర్ఫ్యూ, పూర్తి బ్లాక్అవుట్ ఉన్నప్పటికీ జమ్మూకాశ్మీర్ ఆక్రమిత ప్రాంతంలో జరుగుతున్న నిరసనలు పాకిస్తాన్కు, పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతానికి మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండవ ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినమ్, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సెసియం, రుబీడియం ఈ క్రిటికల్ మినరల్స్ లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా మంత్రిత్వ శాఖ మొత్తం 88 కీలక వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక పోటీతత్వ మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత ప్రజాస్వామ్య స్థిరత్వానికి, జాతీయ సమగ్రతకు రాజ్యాంగమే పునాది అని, అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ అవసరాలు తీర్చేందుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకుందని చెప్పారు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్. చెప్పారు న్యూఢిల్లీలో ద వాయిస్ ఆఫ్ జస్టిస్, జస్టిస్ గవాయ్ స్పీక్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉపరాష్టపతి మాట్లాడారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రసంగాలు, ఉపన్యాసాలు, ఆలోచనల సంకలనంగా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అనుభవం, రాజ్యాంగ క్రమశిక్షణ, ప్రజా బాధ్యతలతో కూడిన న్యాయపరమైన ఆలోచనలను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన రాజ్యాంగ పత్రంగా ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. రాజ్యాంగ బద్ధత, చట్టబద్దమైన పాలన, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిపాలనపై విలువైన అంతర్దృష్టిని ఈ పుస్తకం అందిస్తుందని, రాజ్యాంగ చర్చలను, చట్టపరమైన విద్వత్తును మరింత బలోపేతం చేస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు.
1: This publication is much more than a compilation of speeches and reflections. It is an important constitutional and institutional document reflecting judicial thought shaped by experience, constitutional discipline and public responsibility. The title The Voice of Justice is particularly meaningful because justice in a constitutional democracy is ultimately sustained by reason, fairness, restraint and institutional trust.
0: జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు పారిశుద్ధ్య విభాగం 10వ సంచిక డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. సామాజిక భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు జలజీవన్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయడంపై ఈ కార్యక్రమంలో చర్చించారు. నీటి సరఫరా సేవల గురించి వివరిస్తూ ఆ విభాగం కార్యదర్శి అశోక్ కేకేమినా, జల్ సేవ అంకళం కింద దేశవ్యాప్తంగా ఇప్పటికే 100,000కు పైగా పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణతో పాటు ఈ మిషన్ కింద సృష్టించిన ఆస్తుల బాధ్యతను ఇకపై గ్రామ పంచాయతీలు, గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు చూసుకోవాలని ఆయన చెప్పారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ నిన్న రాత్రి భారత కాలమానం ప్రకారం 8:17 రష్యాకు చెందిన సోయూస్ MS-29 వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూసుకువెళ్లారు. శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలపై దృష్టి సారించే లక్ష్యంతో 8 నెలల సుదీర్ఘ మిషన్లో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బస చేస్తారు. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026

ఫైనల్లోకి దూసుకువెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్లో డల్లస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచ కప్ ట్రోఫీ గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటాలో మరో సెమీఫైనల్ పోర్లో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లో నెట్బెక్స్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో టీ20 టెస్టుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో తమ ఓటముల పరంపరకు తెరదించుతూ భారత జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గుగనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని 2-0 తేడాతో ఓడించి ఫైనల్కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 72వ శ్లోకం.

అచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. పార్థ, వృధాదేవి పుత్రుడవైన ఓ అర్జున, ఏతత్ ఈ గీతాశాస్త్రము త్వయా నీచేత ఏకాగ్రేణ చంచలం కానట్టి చేతసా మనస్సుతో శృతం కచ్చిత్ వినబడినదా? ధనంజయ, పరుల కోసం ధనాన్ని ఆర్జించిన ఓ అర్జున, తే నీ యొక్క అజ్ఞాన సమ్మోహ అజ్ఞానం వల్ల జనించిన అవివేకము ప్రణష్టః కచ్చిత్ పూర్తిగా తొలగిందా?

అచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. ఓ అర్జున, పార్థ, ధనంజయ, నేను ఉపదేశించిన ఈ భగవద్గీత శాస్త్రాన్ని నువ్వు ఏకాగ్రమైన మనస్సుతో విన్నావా? నీకు అజ్ఞానం వల్ల కలిగిన అవివేకం పూర్తిగా నశించిందా? అర్జునుడికి శోకమోహాలు ఆవేశించబట్టి అతడు ధర్మాధర్మాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక భగవానుణ్ణి శరణు వేడగా ఆయన ఈ గీతాశాస్త్రోపదేశం చేశాడు. అర్జునుడి యొక్క శోకానికి కారణం అతడి మోహం. మోహం అంటే అవివేకం. అవివేకం అంటే విడదీసి చూడలేకపోవడం. వేటిని విడదీయడం? ధర్మ అధర్మాలను విడదీయాలి. ఆత్మ ఏదో అనాత్మ ఏదో విడదీసి చూడాలి. ఇలా విడదీసి చూడడం చేతకాకపోవడానికి కారణం అజ్ఞానం. ధర్మ అధర్మాల అవివేకం, ఆత్మ అనాత్మల అవివేకం అని మోహం రెండు రకాలు. ఈ రెండింటినీ కలిపి సూచించడం కోసమే భగవానుడు అజ్ఞాన సమ్మోహ అన్నాడు. శోకమోహాలు తమ మూల కారణమైన అజ్ఞానంతో సహా నశించాయా అని భగవానుడు అర్జునుణ్ణి ప్రశ్నిస్తున్నాడు.

0: అచ్చిదజ్ఞానసమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి?
2: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
3: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి ది బ్రేక్ఫాస్ట్ షో. కాఫీ టైంలో ఉన్నాం, ఒక బ్యూటిఫుల్ సాంగ్ తోటి మనం కాఫీ టైంలోకి ఎంటర్ అయిపోయాం కదా. ఇద్దరు మిత్రులు ఈ చిత్రం నుంచి మనోజ్ చిత్ర గారు పాడినటువంటి ఈ పాటకు సంగీతం మణి శర్మ.

మన భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో పోరాడి తమ పోరాట పటిమను, తెగువను చూపించారు. స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను కూడా అర్పించారు, ప్రాణత్యాగం చేశారు. ఎందరో మహానుభావులు వాళ్లు ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తే ఇప్పుడు మనం హాయిగా బతుకుతున్నాం. మహిళలైనప్పటికీ తెగించి బ్రిటిషర్లతో పోరాడారు. భారత స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములయ్యారు. భారత స్వాతంత్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జయంతి ఈరోజు. భారతదేశ రాజ్యాంగ సభ, భారతదేశ ప్రణాళిక సంఘ సభ్యురాలు. మన భారతదేశంలో ఆమెను సామాజిక సర్వీస్ మదర్గా పిలిచేవారు.

డే స్పెషల్గా మనం మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది, వనమాలి గీతం, హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఫ్రమ్ ద మూవీ 8 వసంతాలు. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 7:31:53 లో ఉంది వీబీ క్లాక్. మనమున్నాం కాఫీ టైమ్ లో. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్పర్సన్ గా వ్యవహరించారు దుర్గాబాయ్ దేశ్ముఖ్. స్వాతంత్ర సమర కాలంలో ఉద్యమాల్లో పాల్గొని ఫ్రీ టైంలో విద్యాభ్యాసం చేసి ఎంఏబీఎల్ బీఏ ఆనర్స్ చేసి ప్రఖ్యాత క్రిమినల్ లాయర్గా పేరుగాంచారు. 1937 లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించారు. 1941 ఆంధ్ర మహిళా పత్రికను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతి గృహ ఏర్పాటు కోసం పాటుపడ్డమే కాకుండా రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతి గృహాలు, నర్సింగ్ హోమ్లు, వృత్తి విద్యా కేంద్రాలు నెలకొల్పారు దుర్గాబాయ్ దేశ్ముఖ్. దేశం కోసం, మహిళల కోసం ఆమె చేసిన సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1975 పద్మవిభూషణ్, అదే సంవత్సరం ఆవిడ భర్త సిడి దేశ్ముఖ్ కూడా పద్మవిభూషణ్ అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్. వయోజన విద్యా సేవలకు గుర్తింపుగా 1971 నెహ్రూ లిటరసీ అవార్డు, యునెస్కో వారి నుండి పాల్ జీ హాఫ్మాన్ అవార్డు కూడా అందుకున్నారు ఆమె. కాఫీ టైంలో మరిన్ని డే స్పెషల్స్ మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ పవిత్ర బంధం చిత్రానికి కేజే యేసుదాస్ ఆలపించినటువంటి సిరివెన్నెల సీత.

7:38:41 లో ఉంది. వీవీ గ్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ కాఫీ టైమ్ లో ఉన్నాం కదా. డే స్పెషల్స్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం. వరల్డ్ యూత్ స్కిల్స్ డే, ప్రపంచ యువజన దినోత్సవం కూడా ఈరోజు అనమాట. భవిష్యత్తు కోసం యువత నైపుణ్యాలను మార్చడం, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా జూలై 15వ తేదీన ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం జరపాలని 2014లో ప్రకటించింది. యువతలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, సాంకేతిక వృత్తి విద్యా శిక్షణ ప్రాధాన్యతను చాటడం, ఆర్థిక అభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలను అందించడం. అర్థమైంది కదా, లెర్నింగ్ న్యూ స్కిల్స్ అనమాట. స్కిల్ రీస్కిల్ అప్స్కిల్ దీని ముఖ్య ఉద్దేశం. మరి యువత కోసం ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. మన 12 ఇయర్స్ గవర్నమెంట్, మన కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి విషయం కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. ఆది మూవీ నుంచి టిప్పు పాడినటువంటి పాట, మణి శర్మ మ్యూజిక్ కంపోజిషన్లో రవి కిరణ్ గీతం. ఇది వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: అరే మోహన్ భాయ్, కాఫీ బిజీ లగ్ రహే హో.
3: మే సోచ్ రహా హూ కి బిజినెస్ షురూ కరూ. ఏక్ ఏజెంట్ నే కహా కి ముద్రా లోన్ జల్దీ శాంక్షన్ కర్వా దేగా, బస్ ప్రాసెసింగ్ ఫీస్ ఆర్ లీగల్ ఫీస్ దేనీ హోగీ. పేమెంట్ లింక్ భీ భేజా హై.
2: అరే మోహన్ భాయ్, ప్రధానమంత్రి ముద్రా యోజనా మే కోయి ఏజెంట్ నహీ హోతా హై. ధోకేబాజ్ నకలీ వెబ్సైట్, శాంక్షన్ లెటర్స్ ఆర్ దస్తఖత్ సే లోగో కో ఫసాతే హై.
3: సచ్?
2: సీధా బ్యాంక్ యా విత్త సంస్థా మే జావో యా సర్కారీ వెబ్సైట్ సే లోన్ అప్లై కరో. సతర్క్ రహే ఔర్ ఆన్లైన్ ఠగో సే బచే.
3: సమజ్ గయా.

తమ్ముడు మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా, మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్ అనమాట. రమణ గోగుల పాడినటువంటి చంద్రబోస్ గీతం ఇది. 7:53:15 లో ఉంది వీబీ గ్లోక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ కాఫీ టైమ్ లో ఉన్నాం. యువతను నైపుణ్యం ఉన్న కార్మిక శక్తిగా మలిచే

ఇందుకు మన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్కిల్ ఇండియా మిషన్ను ప్రారంభించింది. దీని ద్వారా కొన్ని కోట్ల మంది యువత వివిధ రంగాల్లో తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. మరి భారతదేశ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిచే 2015 జూలై 15 ప్రారంభించినటువంటి కార్యక్రమం ఇది. మరి దీని ప్రధాన లక్ష్యం ఉపాధి నైపుణ్యాలు పెంపొందించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం, శ్రామిక శక్తిని తీర్చిదిద్దడం, యువతకు నైపుణ్య శిక్షణ అందించడం, మార్కెట్ డిమాండ్కు తగినట్లుగా శ్రామిక శక్తిని తయారు చేయడం అన్నమాట.

మరి ఇది ఈనాటి కాఫీ టైం. రైట్ నౌ మీకోసం ఆదిత్య 369 ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పోలవరం పర్యాటక అభివృద్ది ప్రణాళికపై గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజు సింగ్ నిన్న ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నర్సాపురం అల్లికలు, ఏలూరు తివాచి వంటి సాంప్రదాయ ఉత్పత్తులను పరిశీలించిన కేంద్ర మంత్రి తెలుగు కళాకారుల ప్రతిభను అభినందించారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ రోజు నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి చికిత్స అందించడం ద్వారా విద్యార్థుల చదువు, ఏకాగ్రత, మానసిక వికాసం మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లిడిగుంట గ్రామంలోని 201 కుటుంబాల 100 భూ సమస్యకు రాష్ట ప్రభుత్వం పరిష్కారం చూపిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నిషేధిత జాబితాలో ఉన్న 8.51 ఎకరాల ఇళ్ల స్థలాలను గ్రామ ప్రాంతంగా గుర్తించి పూర్తి హక్కులు కల్పించేందుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించే విధానాన్ని ప్రారంభించిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నివేదిక ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ది కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలను ప్రతి నెలా సమీక్షిస్తామని చెప్పారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా పౌరులకు అందిస్తున్న సేవలు బాగున్నాయని, అయితే మరింత మందికి సేవలు చేరువ కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయంలో సమీక్ష సందర్భంగా రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ నెలవారీ సేవలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువట్రోపు ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

లైఫ్లో కష్టాలని ఎదుర్కొన్నప్పుడే కదా మనం ఆ విజయాల్ని ఆస్వాదించగలం. జీవితం అంటే ఉద్యోగం, సంపాదన మాత్రమే కాదు కదా, కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం. అందుకే వయసు అనేది ఒక నంబర్ మాత్రమే. కొత్త దారిలో నడవాలి అంటే దానికి వయసుతో అస్సలు సంబంధం లేదు. కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రావాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో అనేటువంటి భయం ఒకటి ఉంటుందన్నమాట. కానీ ఒకసారి దాని నుంచి బయటికి వచ్చే ధైర్యం చేయండి, అప్పుడే మన అస్సలు జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రయత్నించి చూడండి, మీలో కొత్త మార్పుని మీరే చూస్తారు. మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం నుంచి నకాష్ పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది. దిలీప్ మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం తుండేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేగా పిడుగులం. మరణ మరణ జననం రానీరా, మరణ మరణ మరణం నింకేస్తాం, భగద భగద గరణం మా పిలుపే ఢమరుకం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ గుడ్ మార్నింగ్. విజయవాడలో ఉన్నాం. స్టే పాజిటివ్ వెన్ లైఫ్ గెట్స్ టఫ్. మనం ఎంత నెగటివ్ ఆలోచనలతో ఉంటే మన సిచ్యుయేషన్ అంత డల్గా డౌన్ అయిపోతూ ఉంటుంది. సరైన డెసిషన్ కూడా తీసుకోలేమట. ముఖ్యంగా మనం చేసే పనిలో సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది అంటున్నారు. సో కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, ఒత్తిడి వల్ల కానీ, ఈ పాజిటివ్గా ఆలోచించడం అనేది మానేస్తూ ఉంటాం అన్నమాట. సో తెలియకుండానే నెగిటివ్ ఆలోచనలు మనల్ని ప్రభావితం చేసేస్తూ ఉంటాయన్నమాట. మరి ఇలాంటి టైంలో మన మైండ్ని పాజిటివ్గా ఉంచుకోవాలి అంటే కొన్ని సింపుల్ టిప్స్ అయితే ఫాలో అవ్వాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్. తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై గుడ్ మార్నింగ్ విజయవాడ. రైట్ నౌ మీకోసం జమినీ మూవీ నుంచి ఉషా పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం వస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: తాకినట్టు చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి భువన చంద్ర గీతం ఇది. 8 hours 24 minutes 40 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ గుడ్ మార్నింగ్. విజయవాడలో ఉన్నాం.

నిద్ర లేచిన వెంటనే మంచి ఆలోచనలతో మన డేని స్టార్ట్ చేయాలన్నమాట. అంటే మన రోజుని స్టార్ట్ చేస్తున్నాం అంటే మంచి ఆలోచనలు మన మైండ్ అంతా కూడా ఉండాలి. ఉదయాన్నే మెడిటేషన్, డీప్ బ్రీదింగ్ చేస్తే మనసు అనేది ప్రశాంతంగా ఉండి పాజిటివ్ ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ ఉంటే కొత్త ఎనర్జీ వస్తుంది. ఇది మీ మూడ్ని సెట్ చేసి నెగటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది. ప్రకృతితో మమేకమవుతూ ఉంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో అలా బయటికి వెళ్ళండి, పార్క్ కానీ పచ్చని చెట్ల మధ్య కానీ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారనుకోండి. అండ్ ఎర్లీ మార్నింగ్ కొంచెం ఎంత బాగుంటుందంటే, అంటే వెహికల్స్ కూడా ఎక్కువ రోడ్ మీదకి రావు కాబట్టి ఆ పొల్యూషన్ ఉండదు, హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, పచ్చ పచ్చని వాతావరణం, చల్లటి గాలి, చాలా బాగుంటుంది కదా. సో నెగటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, పాజిటివ్గా ఆలోచించినప్పుడు మాత్రమే మనం నిర్ణయాలు మంచిగా తీసుకుంటాం, అండ్ తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఈ విషయాన్ని అయితే మైండ్లో పెట్టుకోవాలి. అండ్ నెగటివ్గా ఆలోచించినా, అలాంటి పనులు చేసినా వచ్చిన ఫలితం ఏంటంటే, సమ్టైమ్స్ మంచిగా ఉండొచ్చేమో కానీ దాని చెడు ప్రభావం కూడా వెంటే వస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి అన్న విషయం ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అందుకే వీలైనంత వరకు కూడా నెగటివ్ ఆలోచనల జోలికి వెళ్ళొద్దని, పాజిటివ్గా ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని చెప్తున్నారు. అది మ్యాటర్. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ నిన్ను కోరి చిత్రానికి కార్తీక్ చిన్మయి పాడినటువంటి గోపి సుందర్ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.3.

కొదమ్మ సింహం. ఈ చిత్రం నుంచి మనో చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో 8:37:20 లో ఉంది వీబి క్లాక్ అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మన ఆలోచన కరెక్టా కాదా అన్నది మనతో మనం సంభాషించుకుంటే సరిపోతుంది. అంటే సెల్ఫ్ టాక్కి టైం ఇవ్వాలన్నమాట. దీనివల్ల సమస్యలను చూసి భయపడకుండా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించగలిగే ధైర్యం వస్తుంది. సో పరిస్థితులు మిమ్మల్ని ఎంత డౌన్ చేస్తున్నా కూడా మంచి జరుగుతుందనే నమ్మకంతో ఉండాలి. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, తెలుసో తెలియకో తప్పు జరిగి ఉంటుంది. దాని గురించి మిమ్మల్ని మీరు నిందించుకోకండి. చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయొద్దు అనుకుంటూ మనల్ని మనం క్షమించేసుకోవడమే. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పిన, పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగిపోవాలి. నిందించుకోవడానికి బదులు మనల్ని మనం ముందుకు తీసుకెళ్లేందుకు ట్రై చేయాలి. అండ్ చేసే పనిపై ఫోకస్ ఉంచాలన్నమాట. సమస్యలు అంటారా వస్తూనే ఉంటాయి, కానీ పని చేసేటప్పుడు వాటి గురించి అస్సలు ఆలోచించకండి. ఎందుకంటే చేసే పని డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో సక్సెస్ అయినా సంతోషం అయినా, అంటే సంతోషం వచ్చినా సరే సక్సెస్ వచ్చినా సరే ఆ మూమెంట్ని మాత్రం సెలబ్రేట్ చేసుకోండి.

సో దీనివల్ల ఏంటంటే మనకి మరింత ఎనర్జీ వస్తుంది, అండ్ నెక్స్ట్ చేసే పని మీద ఫోకస్ పెరుగుతుంది, అండ్ హ్యాపీగా చేయగలుగుతాం అనమాట ఆ పని. మాట్లాడుకుందాం ఇంకా బోల్డన్ని విషయాలు. బిఫోర్ దట్ అంతం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు.
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
5: విజయ వంట నూనెలు.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

8:51:19 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఏ విషయాలకైతే ఎక్కువ నెగిటివ్గా ట్రిగర్ అవుతున్నారో ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే వాటిని దూరంగా పెట్టొచ్చు. మరి దానికోసం నిజాలేంటో తెలుసుకోవాలి కదా. అంతేగాని ఇలా అయి ఉండొచ్చు కదా, అలా అయి ఉండొచ్చు కదా అని ఊహించుకుని సమస్యల్ని పెంచుకోకండి. క్లారిటీ లేనప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుంటేనే మంచిది. శారీరకంగా ఫిట్గా ఉండాలి అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మరి మీ శరీరానికి మనసుకు మంచిని చేసే పనులు మాత్రమే చేయండి. సో మిమ్మల్ని పదే పదే బాధ పెట్టే వాళ్ళని అర్జెంటుగా దూరంగా పెట్టేసేయండి. అది మీకు ఎంత కావాల్సిన వాళ్ళైనా సరే. నీ లైఫ్ మొత్తాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టేసి వాళ్ళ వల్లే మనకి హ్యాపీనెస్ వస్తుంది, వాళ్ళతో ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం అండ్ వాళ్ళని మనం హ్యాపీగా చూసుకోవాలి ఇలా అని మాత్రం ఎప్పుడూ భ్రమపడకండి. మీ హ్యాపీనెస్ అనేది మీలోనే ఉంది అండ్ మీతోనే ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫైనల్గా చెప్పాలి ఏంటి అంటే, మీకు నచ్చిన వాళ్ళతో, అది ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఇది కూడా ఏంటంటే మీ నెగిటివ్ ఆలోచనల్ని దూరం చేస్తుంది. అంతేగాని బాధ పెట్టే వాళ్ళతోటే కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండటం, ఇంకా ఇంకా బాధపడటం, ఇంకా ఇంకా సఫర్ అవడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. సో అది మ్యాటర్ అనమాట. రైట్ నౌ మీకోసం అరవింద సమేత వీర రాఘవ ఈ చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. అర్మాన్ మాలిక్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. జాతీయ అంధత్వ నివారణ దృష్టిలోప నియంత్రణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 6 నుండి 18 ఏళ్ల విద్యార్థులందరికీ పరీక్షిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టుల 2వ దశ విస్తరణ కోసం భూసేకరణకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులతో పోర్టుల సామర్థ్యం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ బస్సు యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చూపిన చొరవకు విజయవాడలో నిర్వహించిన కృతజ్ఞత సభలో రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఒకవైపు ప్రైవేట్ రవాణా రంగానికి ప్రోత్సాహం అందిస్తూనే మరోవైపు ఆర్టీసీని మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దృశ్య మాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని మాట్లాడుతూ, ఈ ఆసుపత్రి ద్వారా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల కార్మికులు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంజీవని ప్రాజెక్టు సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి గణేశన్ వీరపాండియన్ తెలిపారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా నియమితులైన ఆయన నిన్న రాష్ట సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పాలనలో తెలుగు భాష అమలు, తెలుగులో ఉత్తర్వుల జారీకి ఏం చర్యలు తీసుకున్నారో చెబుతూ పూర్తి వివరాలతో స్థాయి నివేదిక దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చెల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం నిన్న ఈ ఉత్తర్వులిచ్చింది. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది జూలై 15న ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని సమర్థులైన ఉద్యోగులు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: ఉన్నట్టుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

మ్యాడ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, కపిల్ కపిలన్ పాడినటువంటి భాస్కర్ పట్ల రవి గీతం. ఇది భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో 9:07:10 లో ఉంది. వివి క్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాం జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో హోమ్ గార్డెనింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ హోమ్ గార్డెనింగ్ అనేది ఒక అలవాటు మాత్రమే కాదండి, హెల్దీ లైఫ్ స్టైల్కి ఒక చక్కటి మార్గం అని చెప్పొచ్చు. ముఖ్యంగా వర్షాకాలం టెర్రస్ గార్డెన్కి బెస్ట్ టైం అండి, ఎందుకంటే మట్టిలో తగినంత తేమ అనేది దొరుకుతుంది. అందుకే ఈ సీజన్లో ఈ వెజిటబుల్స్ విత్తనాలను పెట్టుకోవడం వల్ల మంచిగా మొక్కలు పెంచుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇంట్లోనే మనం తీగజాతిగా కానీ లేదంటే కూరగాయలు కానీ మనం పెంచుకోవచ్చు అనమాట. మన ఫ్యామిలీకి సరిపడా వచ్చేస్తాయి చక్కగా. సో మనమే సొంతంగా హ్యాపీగా వెజిటబుల్స్ని పెంచేసుకుంటే మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు, హెల్త్కి హెల్త్. అండ్ బయట వెజిటబుల్స్కి వేసే పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ టెన్షన్స్ ఏవి ఉండవు అనమాట. సో మరి టైం పాస్గా కూడా చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ పచ్చని వాతావరణంలో తిరుగుతూ ఉంటే హ్యాపీగా కూడా ఉంటుంది అనమాట, అంటే కొంచెం రిలాక్స్ కూడా అవుతాము చక్కగా మ్యూజిక్ పెట్టుకొని పాటలు వింటూ. సో ఆ వెజిటబుల్స్ వాటి కోసం అంటే ఆ మొక్కలకి ఏమేమి కావాలనేది చక్కగా చూసుకుంటూ ఉంటే అట్లీస్ట్ ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం దానికోసం టైం స్పెండ్ చేసాం అనుకోండి డేలో, మానసిక ప్రశాంతత అనేది కూడా వస్తుంది అనమాట. సో మరి కూరగాయల కోసం వర్షాకాలంలో ఎలాంటి విత్తనాలు అయితే మనం నాటుకోవచ్చు, ఏ విధంగా నాటితే మంచిగా మనం ఆ కూరగాయలని పొందొచ్చు తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం మనశంకర్ వరప్రసాద్.

సుబ ఈ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 9:13 లో ఉంది వీబీ క్లాక్. అండ్ మనమున్నాం జోరుగా హుషారుగాలో. సో చిక్కుడు, బెండ అండ్ పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, పుదీనా అండి, ఇలాంటి పంటలను అయితే బ్యాచ్ల వారీగా నాటితే సంవత్సరం పొడవునా కూడా వెజిటబుల్స్ మనం ఇంట్లోనే పండించేసుకోవచ్చు, హ్యాపీగా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ క్యారెట్ లాంటి కూరగాయలు అయితే మాత్రం ఆగస్ట్ నెల వరకు వెయిట్ చేయాలి, ఎందుకంటే ఆగస్ట్ నెలలో నాటితేనే మంచిది. అప్పుడైతే ఇప్పుడు నాటితే సరిగ్గా పెరగవు, ఆగస్ట్లో ఇంకా బాగా వస్తాయి అన్నమాట. సో దాని ఒక్కదానికోసం మనం ఆ దుంప కూరగాయలు లాంటివి మాత్రం ఆగస్ట్ వరకు వెయిట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను చెప్పిన సింపుల్గా ఉన్నాయి చూసారా, మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం, చుక్కకూర కానీ, కొత్తిమీర కానీ, పుదీనా కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా, పాలకూర, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా బ్యాచ్ల వారీగా వేసేసుకోవచ్చు. అండ్ చిక్కుడుగా అయితే మాత్రం ఒక్కసారి వేసామంటే చక్కగా వస్తూనే ఉంటాయి, 4-5 బ్యాచ్ల వారీగా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో చక్కగా అవి కూడా మనం పెంచేసుకోవచ్చు. అండ్ తోట పెంపకంలో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకేసారి అన్ని సీడ్స్ వేసేయకుండా వారం అంటే గ్యాప్లు ఇవ్వాలన్నమాట, ఒక 7 డేస్కి 15 డేస్కి ఇట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ విత్తనాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే కంటిన్యూస్గా మనం వెజిటబుల్స్ని తీసుకోవచ్చు. ఇందాక మనం చెప్పాం కదా బ్యాచ్ల వారీగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాలకూర విత్తనాలను కొన్ని పైప్స్ ఉంటాయి, ఆ పైప్స్లో నాటాం అనుకోండి, ఆ తర్వాత వారం ఇంకో రోజుకి అంటే ఒక వారం వెయిట్ చేసి ఆ తర్వాత ఇంకొన్ని మళ్ళీ బ్యాగ్లో వేసుకోవచ్చు అనమాట. అలా నాటి పెట్టుకుంటే ఏంటంటే ఫస్ట్ పెట్టినవి వచ్చేస్తే ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్కి మళ్ళీ వస్తుంది అనమాట మనకి. సో ఇట్లా మనకి ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే ఒక బ్యాచ్ హార్వెస్ట్ రెడీ అవుతూ ఉంటుంది అనమాట. పాలకూర, చుక్కకూర వీటిని కూడా మనం పైపుల్లో నాటుకోవచ్చు.

అండ్ చిన్న చిన్న హోల్స్ చేసి 2-3 గింజలు వేస్తే చాలండి, మొలకలు చక్కగా వచ్చేస్తాయి. అండ్ అలాగే కొత్తిమీరను కూడా మనం టబ్లో పెట్టుకోవచ్చు. అండ్ కొత్తిమీర చుక్కకూర మొలకెత్తడానికి 15 డేస్ టైం అయితే పడుతుంది. అండ్ టెరెస్ మీద ఈ వెజిటబుల్స్ పెంచుకోవడం వల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం పొందటం మాత్రమే కాదు, మన పిల్లలకి కూడా మంచి ఫ్యూచర్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఏమంటారు? సో మరి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. ప్రేమకు స్వాగతం చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, మహాలక్ష్మి పాడినటువంటి చంద్రబోస్ గీతం వింటూ స్టే ట్యూన్ విత్ భారతి FM 101.3.

9:20:40 లో ఉంది. వివి గ్లాక్ వింటున్నారు, వివిధ భారతి 101.3 విత్ మీ జ్యోతి. అండ్ హోమ్ గార్డెనింగ్ గురించి మనం మంచి విషయాలు మాట్లాడుకున్నాం కదా, తర్వాత ఆర్ట్స్ అండ్ కల్చర్ ఈ విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఈనాటి జోరుగా హుషారుగా. భారతీయ కళల్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. వాళ్లలో బెంగళూరుకి చెందినటువంటి డాక్టర్ రాధికా బాలకృష్ణ ఒకరు. కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి పాశ్చాత్య శైలుల్ని జోడించి దేశ విదేశాల్లోని మ్యూజిక్ లవర్స్ని ఆకట్టుకున్నారు ఆవిడ. కేవలం ప్రదర్శనలతోనే ఆగిపోకుండా సంగీత పాఠశాలల్లో టీచర్గా ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ యువతకు సంగీత పాఠాలు నేర్పుతున్నారు. మరి భారతీయ శాస్త్రీయ సంగీత రంగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఇటీవలే యూకేలోని ఆర్బీసీ నుంచి ఆమె గౌరవ ఫెలోషిప్ను కూడా అందుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి కర్ణాటక గాయనిగా నిలిచారు రాధిక. ఆమె సంగీత ప్రయాణం గురించి తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, నీ స్నేహం ఈ చిత్రం నుంచి. ఉషా పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతాన్ని వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
5: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
4: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
5: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
4: ట్యూన్ చేసావా?
5: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
4: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
5: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి చెందినటువంటి డాక్టర్ రాధికా బాలకృష్ణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఆవిడ సంగీత ప్రయాణం గురించి తెలుసుకుంటున్నాం. సో 10 ఏళ్ల వయసు నుంచి కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న రాధికా గారికి సంగీతమే ప్రపంచంగా పెరిగి చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా పాటలు పాడుతూనే ఉండేవారట. ఏదైనా కొత్త సినిమా పాట విడుదలైతే చాలు పట్టుబట్టి నేర్చుకుని మరీ పాడేవారట. మరి సంగీతం పట్ల తనకున్న మక్కువను వాళ్ళ నాన్నగారు గుర్తించి ఆ దిశగా ఆవిడని ప్రోత్సహించారు. మైసూర్ యూనివర్సిటీలో లలిత కళల్లో ఆవిడ కంప్లీట్ చేశారనమాట డిగ్రీ అనేది. అండ్ ఇందులో భాగంగా నాటకాలు, భరత

నాట్యం, కర్ణాటక సంగీతం ఈ మూడింటిని కూడా మెయిన్ సబ్జెక్ట్స్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ అంశాల్లో పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అయినా కూడా అన్నీ తట్టుకుని ముందుకు సాగారు. మూడు సబ్జెక్ట్స్లోనూ కూడా బంగారు పతకాలు సాధించారు అండ్ మైసూరు విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పూర్తి చేశారనమాట. అండ్ త్యాగరాజస్వామి, ముత్తుస్వామి, దీక్షిత కీర్తనలు పాడటంలో రాధిక గారు దిట్ట. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో 15 ఏళ్లకు పైగా అనుభవం గడించిన ఆమె సంప్రదాయ సంగీతానికి పాశ్చాత్య శైలుల్ని జోడించి దేశ విదేశాల్లో ప్రదర్శనలిచ్చారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రానికి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య పాడినటువంటి చంద్రబోస్ గీతం చక్రి మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
4: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగువారికి.
5: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
6: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
5: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
4: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
6: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
4: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
6: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
4: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
5: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివేమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ప్రోగ్రాంలో ఉన్నాం కదా. మంగళూరులో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో మహిళా శాస్త్రీయ సంగీత బృందానికి నాయకత్వం వహించి తన ప్రతిభతో ఎంతో మంది దృష్టిని ఆకర్షించారు. లండన్, బర్గింగ్హామ్ నగరాల్లో సంగీత కచేరీలు చేస్తూ ఉండేవాళ్ళనమాట. అండ్ కర్ణాటక సంగీతంలోని మాధుర్యాన్ని విదేశీయులకు పంచారు. అక్కడి ఆర్బీసీలోనూ పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు ఆవిడ. మరి అక్కడితో ఆగారా? లేదు, మాట్లాడుకుందాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

నారి నారి నడుము మురారి ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన త్యాగరాజస్వామి కీర్తన వినబోతున్నారు. కేవీ మహదేవన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నైన్ అవర్స్ 57 మినిట్స్ 14 సెకండ్స్ లో ఉంది. వీబిక్లోకి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి అక్కడితో ఆగిపోకుండా తన సంగీత నైపుణ్యాల్ని యువతకు పంచాలనుకున్నారు రాధిక. 2023లో బర్నింగ్ హోమ్ సిటీ యూనివర్సిటీలోని ఇండియన్ స్టడీస్ విభాగానికి చెందినటువంటి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్కి చైర్పర్సన్గా వ్యవహరించారు ఆవిడ. మరి అక్కడి స్టూడెంట్స్కి సంగీత పాఠాలు బోధించడంతో పాటు ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఇచ్చారట. అంతేకాదు యూకేలోని ప్రతిష్టాత్మక సంగీత పాఠశాల ఆర్బీసీకి విజిటింగ్ ప్రొఫెసర్గా ఆర్టిస్ట్గా వ్యవహరిస్తున్నారు ఆవిడ. ఇలా భారతీయ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నారు రాధిక. ఇది ఈనాటి జోరుగా హుషారుగా.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. మనమిత్ర వాట్సాప్ ద్వారా పౌరులకు అందిస్తున్న సేవలు బాగున్నాయని, అయితే మరింత మందికి ఈ సేవలు చేరువ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయంలో సమీక్ష సందర్భంగా రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ నెలవారీ సేవలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకొచ్చిందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలోని రాయపూడిలో ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో మంత్రి నారాయణతో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు నిన్న సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల 2 దశ విస్తరణ కోసం భూసేకరణకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులతో పోర్టుల సామర్థ్యం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల ఇంటింటి ధృవీకరణ గడువును 14 నుంచి 24 వరకు పొడిగిస్తూ సవరించిన షెడ్యూల్ను విడుదల చేసిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్నందు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి సంబంధించిన తాజా వివరాలపై కలెక్టర్ పాత్రికేయులతో నిన్న మాట్లాడారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ఈ రోజు నుంచి నెల రోజుల పాటు వారాహి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు, వేద పండితులు తొలి సారెను సమర్పించారు. మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారె సమర్పించారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 4 శాసనసభ్యుడిగా, 1 లోక్సభ సభ్యుడిగా, కేబినెట్ మంత్రిగా ముద్రగడ పద్మనాభం సేవలందించారని అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జాతీయ అంధత్వ నివారణ దృష్టిలోప నియంత్రణ కార్యక్రమంలో భాగంగా రాష్ట వ్యాప్తంగా ఈ రోజు నుంచి విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించే విధానాన్ని ప్రారంభించిందని సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నివేదిక ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ది కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలను ప్రతి నెల సమీక్షిస్తామని చెప్పారు. రాష్టంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ హరివిల్లు. ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి విన్నారు కదా, సో మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే అందరూ రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను. అహల్య అమాయకురాలు, అహల్య అమాయకురాలు ఇద్దరు కాదురా, అహల్యే అమాయకురాలు. ఓహో, టైటిల్లోనే ఇంత ట్విస్ట్ పెట్టారంటే దొంగ అంటారు అనమాట. సో కథనంలో ట్విస్టులు కేజీలు కేజీల కింద ఇచ్చేస్తాను అని చెప్తారు, ఎవరు చెప్పింది? గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని మీ పేరుని పంపించేసేయండి. సో మరి ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. మన శంకర వరప్రసాద్ గారు ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ శ్వేత మోహన్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 10:12:37 లో ఉంది వివీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ హర్విలులో ఉన్నాం కదా. సో మరి అడిగిన ప్రశ్నకి సమాధానాలు ఎక్కడి నుంచి వచ్చినాయో చూద్దాం, ఎవరెవరు పంపించారో. అండ్ ఈరోజు 10:45 వరకు మాత్రమే మనం హరివిల్లులో ఉంటాము, తర్వాత మనకి స్పాన్సర్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. సో అది మ్యాటర్ మాక్సిమం చూద్దాం ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుండి పంపించారు, కంగ్రాట్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాపారావు టీ నర్సాపురం నుండి. అండ్ నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్. శివ శ్రీఫణి దాసిపేట వేటపాలెం రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నరసింహరావు సర్వారం గ్రామం సూర్యాపేట జిల్లా, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ ఎస్ అహల్య అమాయకురాల్. కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి పలక సత్యనారాయణ కృష్ణకుమారి అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ అక్కరపాక నుండి రమా రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణిగూడ రైట్ ఆన్సర్ ని పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ చిన్న కాకాని నుంచి సుమ రైట్ ఆన్సర్ ని పంపించారు. సో ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్స్ అలా వచ్చేసినాయి అనమాట. ఇంతకి రైట్ ఆన్సర్ ఏంటి అంటే అతారింటికి దారేది మూవీలో బ్రహ్మానందం గారు, అలీ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉంటారు అనమాట ఇక్కడ. సో అది మ్యాటర్. మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. సీతాస్వయంవరంలో రాముడు విరిచినటువంటి ధనుస్సు ఎవరిది? ఓకేనా? సీతాస్వయంవరంలో రాముడు, ఆ రామచంద్రుడు విరిచినటువంటి ధనుస్సు ఎవరిది? గెస్ చేయండి. 8662488144 ఈ నెంబర్కి ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం అత్తారింటికి దారేది ఈ మూవీ నుంచి క్రాక్ సాంగ్ ఒకటి ప్లే చేస్తున్నాను. రామజోగయ శాస్త్రి గీతం ఇది. నరేంద్ర పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ డై. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

10:27 ఉంది వివి క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ హరివిల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మన ప్రశ్న కూడా ఇచ్చాను కదా, సీత స్వయంవరంలో ధనుస్సు, రాముడు విరిచినటువంటి ధనుస్సు ఎవరిది అని అడిగాను.

సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. చాలా మెసేజెస్ వచ్చినాయి మనకి. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వేణుగోపాల్ యాదవ్ చిన్న పెండేకల్ విలేజ్ నుండి మెసేజ్ చేశారు. ఓకే, గుడ్ మార్నింగ్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ, ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకు అక్కడ నుంచే వచ్చింది. అండ్ అలాగే చిన్న కాకా నుంచి సుమ కూడా రైట్ ఆన్సర్. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్. అండ్ జో అంటేనే జోష్, అందుకే ఫుల్ హుషారుగా ఉంది ఈరోజు అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఏమైంది ఆన్సరు? ఓకే, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆయం బంగార్ రాజు ఫ్రమ్ మాధోని అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి, గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, రైట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్. అండ్ కోలా నాగలక్ష్మి నంది వెలుగు రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిన్నారావు దేవీనగర్ ఫిఫ్త్ లేన్, ఓకే రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ రైట్ ఆన్సర్. అండ్ వి కోటేశ్వరరావు ఒడిస్సా నుండి రైట్ ఆన్సర్, మీ పేరు మాత్రమే పంపించారా? కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి సెకండ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ పాపారావు టీ నర్సాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ సాయి గణేష్ టైలర్ కుండల మార్కెట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ సీతా స్వయంవరంలో, ఎస్, రైట్ ఆన్సర్ని పంపించారు. పోలవరం నుండి భాస్కర్ రావు రాణి. అండ్ నెక్స్ట్ ఐఎమ్ హేమంత్ కుమార్ ఫ్రమ్ కర్నూల్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఉమా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు నందిగామ నుండి. అండ్ శివ శ్రీఫణి ఫ్రమ్ వేటపాలెం దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ మెలడీ జో మ్యామ్ అంటూ కుసుమ హాయ్ అంబటినగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ రెడ్డిగూడెం నుండి రామయ్య రజనీ భార్గవ్ వాసవి శేఖర్ అండ్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ అబ్దుల్ కలాం పెద్దపరిమి నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ ఎస్, దీనికి పేరు పినాకం, రైట్ ఆన్సర్ అండి. అండ్ మాది పెద్ద కాకాని అంటూ వెల్కమ్ జో అంటూ మెసేజ్ చేశారు కాకాని నుంచి పద్మ భవ్య చింటూ శేఖర్ రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగర్ రైట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పేరు పంపించమంటే మీరు ఓన్లీ ఆన్సరే పంపిస్తున్నారు చూసారా, మోహన్ రావు లీలావతి రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. అండ్ సూపర్ సాంగ్స్ వింటూనే ఉన్నాం శుభోదయం నుండి అంటూ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. ఎస్ అండి, శివధనుసు దీన్నే పినాకం అని అంటారనమాట. సో రైట్ ఆన్సర్ని పంపించిన వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మన హరివిల్లులో. సో మరి పాటలు గాయకులు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేదంటే మన ది బెస్ట్ అనగానే చాలామంది చెప్తారనమాట, మీ ఫేవరెట్ ఎవరనగానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తారు కదా. అసలు ఆయన పాడిన పాటలు వేలల్లో, అసలు ఎన్ని పాటలు అంటే అద్భుతమైన పాటలు ఎన్నో పాడారు. సో నేను ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి చరణ్ అండ్ ఎస్పి పల్లవి వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీ కదా. బాలసుబ్రహ్మణ్యం గారి తనయుడు చరణ్ అండ్ వాళ్ళ అమ్మాయి పల్లవి అనమాట, వీళ్ళ ముగ్గురు కూడా కలిసి ఒకే సినిమాలో ఒక పాట పాడారు. ఆ సినిమా పేరేంటో గెస్ చేయండి. ఓకేనా, 8662488114 ఈ నెంబర్కి ఆన్సర్ని పంపించేసేయండి మీ పేరుతో సహా. ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. మిర్చి మూవీ నుంచి విజయ్ ప్రకాష్ అనితా పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు.
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
5: విజయ వంట నూనెలు.
7: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని

10:31 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ హరివిల్లు. ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ప్రశ్న అడిగాను కదా, ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు సింగర్స్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పీ చరణ్, ఎస్పీ పల్లవి, ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాలో ఒక పాట పాడారు. ఆ సినిమా పేరేంటి అని అడిగాను. చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారో. సో మరి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు? హాయ్ జ్యోతి గారు, గుడ్ మార్నింగ్ అంటూ వీర రాఘవమ్మ, రేఖ, సాయి, మౌనిక మెసేజ్ చేశారు. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి, ప్రేమికుడులో పల్లవి గారు ఎక్కడున్నారు? లేరు కదా. ఓకే. అండ్ మా అల్లుడు వెరీ గుడ్, ఎస్ రైట్ ఆన్సర్ని పంపించారు. ఎందుకు నేనైతే ఆన్సర్ చెప్పేశాను. ఇంకా ఇప్పుడు మనకి ఇంకా ఒక 20 మెసేజెస్ ఉన్నాయి, అవి మాత్రం చూస్తాను. ఆన్సర్ రివీల్ చేశాను కాబట్టి ఇంకా పంపించుకోండి. ఓకేనా? మా అల్లుడు వెరీ గుడ్ మూవీలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చరణ్ అండ్ పల్లవి ఈ ముగ్గురు కలిసి పాడతారనమాట. ఆ పాట కూడా నేను మీకోసం ప్లే చేస్తాను. బట్ మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్ తెనాలి. రాజేష్ హిందూపూర్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కృష్ణబాబు అండ్ అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు. కాదు కదా, రాంగ్ ఆన్సర్. ముత్యాల పల్లకి చిత్రంలో ముత్యాల పల్లకి కాదండి, బట్ సాంగ్ మాత్రం మీరు కరెక్ట్గా గెస్ చేశారు. సినిమా పేరు ఆల్రెడీ చెప్పాను కదా, మా అల్లుడు వెరీ గుడ్ అని ఈ పాట పాడారనమాట. ఈ సినిమాలో పాట షరీఫ్ గన్నవరం నుండి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఒక పల్లెటూరిలోనా కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి మెసేజ్ చేశారు, బట్ అది కాదు. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం పాటల పల్లకి. ఓకే, జీన్స్ మూవీలో కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఆన్సర్ నేను ఏంటనేది చెప్తాను, వింటూ ఉండండి. రెడ్డిగూడెం నుండి రాజశేఖర్, ఎస్ రైట్ ఆన్సర్ని పంపించారు జ్యోతి అండ్ రాజశేఖర్. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుండి, మంచి దొంగ కాదు కదా. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు. ఇది తమిళ్లో కూడా ఉంది. ఓకే, ఆ మూవీ డార్లింగ్ మూవీ అంట. ఎనీవే రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ కోలా నాగలక్ష్మి నంది వెలుగు ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ మూవీలో పాడారు మేడం అంటున్నారు. నేను తెలుగులో అడిగాను మనది. ఓకే. అండ్ నెక్స్ట్ వైవీ రావు, జయలక్ష్మి, తిరుమలగిరి, సికింద్రాబాద్ నుండి మెసేజ్ చేశారు. అండ్ దీనికి ఒక క్లూ చెప్పినా, ఆల్రెడీ నేను రివీల్ చేసేసానుగా ఆన్సరు. ఎనివే అన్ని ఫన్నీగా ఉంటుంది, సాంగ్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. అన్ని మూవీ టైటిల్స్తో వస్తుందన్నమాట ఈ సాంగ్. అండ్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, తెనాలి మూవీ అనుకుంటా అంటూ, బట్ కాదు. అండ్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి, రాంగ్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి సాంబ శివరావు, అయ్యో ఎంతమంది రాంగ్ ఆన్సర్స్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే కొనకొండల రమణారావు, కవిత, జ్యోష్ణవి, మోహిత్రావు బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎస్ మా అల్లుడు వెరీ గుడ్, బావగారు పిల్ల నచ్చింది. అయ్యా నేను ఆన్సర్ రివీల్ చేశాక పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్ అనమాట. అండ్ ఈ సాంగ్ చెప్పాను కదా, అంతా కూడా మూవీస్కి సంబంధించి అనమాట, మూవీ టైటిల్స్కి సంబంధించి ఉంటుంది. చంద్రబోస్ గారు అద్భుతంగా రాశారు. అండ్ ఇలాంటి పాటలు రాయడంలో ఆయన తర్వాతే కదా, దిట్ట అనమాట ఆయన. సో ఈ ముగ్గురు కలిసి పాడారు ఈ పాటనైతే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పీ చరణ్ అండ్ ఎస్పీ పల్లవి. మా అల్లుడు వెరీ గుడ్ ఈ చిత్రం నుంచి అనమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా, ఫైనల్ క్వశ్చన్. రీసెంట్గా వచ్చిన మూవీస్లో అనంత శ్రీరామ్ గారు అద్భుతంగా రాసినటువంటి పాట ఎంత బాగుంటుందో అనమాట. సో ఈ మూవీలోదే నేను క్లూ కూడా ఇచ్చేసాను. ఇంతకీ నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, నువ్వు చేసే పనిలోనే ఆట ఉందిరా, కూలి కోసం చేస్తే పని, గెలుపు కోసం చేస్తే ఆట. ఓటే పని చేసే నాకి, ఓకే నాక బతుకు నాకి, ఇంత పెద్ద బతుకు ఎందుకు అంటారు. సో తర్వాత డైలాగ్ ఏంటనేది మనం కంప్లీట్ చేద్దాం, బట్ మెసేజెస్ చూశాక. సో గెస్ట్ చేయండి ఏ మూవీలో ఏంటి ఎవరా హీరో అనేది గెస్ట్ చేసి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ పంపించేస్తూ ఉండండి. నేను మీకోసం మా అల్లుడు వెరీ గుడ్ నుంచి ఆ పాట అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3.

కథ అట్టం తిరిగింది. ఓరి నీ ప్రేమ బంగారం గాను జయమ్ము నిశ్చయమురా, జయం మనదేరా రా. చింది రామ్మ చిలకమ్మ.

సో ఎన్ని సినిమా పేర్లు వచ్చేసినాయో కదా ఈ పాటలో, అది మ్యాటర్. సో మరి ఈ ప్రశ్న అడిగాను కదా ఎవరెవరు పంపించారో చూద్దాం. మెసేజెస్ ఏ మూవీ నుంచి అని అడిగాను, రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ విజయవాడ భార్గవి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ చిన్నకాకాని నుంచి సుమా రైట్ ఆన్సర్. అండ్ హాయ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు పాపరావుటి నర్సాపురం నుండి. అండ్ కోలా నాగలక్ష్మి నందివెలుగు రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ బెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎండపల్లి గోపి పాతిన బండ్లనా, ఓకే రైట్ ఆన్సర్. అండ్ అలాగే వాణి హారిక బెర్హంపూర్ ఒడిస్సా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ రేడియో మిత్రులకు శుభదినం అంటూ ఎస్ కోట శ్రీమన్ నారాయణ, కోట సుజాత, కోట సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపూర్ నుండి నవోదయ కాలనీ, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు ఇమాంబి అఖ్తర్ వలీ బాషా, గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ మరీ డైలాగ్ అంటే చాలా కష్టం మేడం, కానీ ప్రోగ్రామ్ చాలా బాగుంది, టైం కొంచెం పెంచండి అంటూ కొనకండ్ల రమణారావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను ఆన్సర్ ఏంటని చెప్తాను. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ యా తర్వాత డైలాగ్ కూడా ఉంది. అండ్ కొండయ్య ప్రకాశం డిస్ట్రిక్ట్ అందుకూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భావానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. హాయ్ జ్యోతక్క అంటూ కడప వినయ్ మెసేజ్ చేశారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్ అనమాట, మొత్తానికి చాలా రైట్ ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి. ఇంతకి రైట్ ఆన్సర్ ఏంటి పెద్ద మూవీ నుంచి, ఎస్ మళ్ళీ పుడతామా ఏంటి అంట. సో పుడతామా ఏంటి మళ్ళీ అంటారు కదా, సూపర్గా ఉంది అసలు. అంటే ఆ సాంగ్ కూడా అనంత శ్రీరామ్ గారు ఒక సాంగ్ రాశారని చెప్పాను కదా, అది నేను మీకోసం ఇప్పుడు ఖచ్చితంగా ప్లే చేస్తాను. అండ్ ఆ సాంగ్ విందాం. సో ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవి. మరి హరివిల్లు హోప్ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. పెద్ద మూవీ నుంచి ఏ రెహమాన్ గారు మ్యూజిక్ కంపోజిషన్లో ఆయనే పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం వస్తుంది. వింటూ స్ట్రెయిట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: స్టూడియోలో సమయం 10:45. మరి ఇప్పుడు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది మీకోసం. షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం. డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, బాలాజీ హాస్పిటల్స్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ వారి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఇప్పుడు మీరు వింటారు.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి. ముఖ్యంగా ఎంతో మంది షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్లకు వైద్య సేవలు అందిస్తూ అనుభవం గడించారు కదా. ముఖ్యంగా ఏంటంటే గుండె, కిడ్నీ, నరాలు, అదేవిధంగా కంటి రెటీనా, ఇవి ప్రధానంగా దెబ్బతింటాయి. అంటే ఏతావాత ఏంటంటే ఇవన్నీ కూడా రక్తనాళాలు దెబ్బతినటం అనేటువంటిది ప్రధాన మూల హేతువు దీనికి. ఇది షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్లకు జరిగేటువంటి ఇబ్బంది అని మీరు వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే డాక్టర్ గారు, షుగర్ కంట్రోల్ లేనటువంటి వారు కాళ్ళు, పాదాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి అంటుంటారు డాక్టర్ గారు. ముఖ్యంగా కాళ్ళు, పాదాలకు అలసలు రావడం, అలాగే చలికాలంలో మరీ ముఖ్యంగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి ఈ సెల్యులైటిస్ అనేటువంటి సమస్య, అంటే మనం కాలంతా వాచిపోయి సెప్టిక్ అయింది అన్నట్టుగా చెబుతూ ఉంటారు దాన్ని. అలాంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉండడము ఇలాంటివి చూస్తూ ఉంటాం డాక్టర్ గారు. వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళు టూ వీలర్, మోటార్ సైకిల్ మీద వెళ్లేటప్పుడు ఒక్కొక్కసారి సైలెన్సర్ కాలుద్ది, ఆ కాలింది కూడా తెలియదు ఇలాంటిది చెబుతూ ఉంటారు. ఆ తర్వాత చూస్తే అది పెద్ద గాయమై గాయం నయమవ్వక అది పెద్ద సెప్టిక్ అయిపోయి ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి కాలు తీసేసి యాంప్టేషన్ జరిగి ఇలాంటివి కూడా మనం ఎన్నో వింటుంటాం డాక్టర్ గారు. ఈ ఇబ్బంది నుంచి మనం అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది అవి ఒక్కసారి చెప్పండి. ఇన్ని రకాల సమస్య నుంచి మనం కాపాడుకోవడానికి ఏ రకమైన జాగ్రత్తలు మీరు చెబుతారో వివరించండి.
3: సో నేను ఇంతకు ముందు టాపిక్ లో చెప్పినప్పుడు డయాబెటిక్ న్యూరోపతి గురించి నేను కొంచెం వివరంగా చెప్పానండి. సో దాని కంటిన్యూషనే మీరు అడిగే ఈ కాంప్లికేషన్స్ అన్ని అండి. సో ఇవన్నిటికీ మూల కారణం, తీసుకోవాల్సిన ప్రథమ జాగ్రత్త ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలి, రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవాలి. తర్వాత షుగర్ వచ్చే 1-2 ఇయర్స్ దాటిన వాళ్ళు, కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఏంటంటే తరచూ పాదాల యొక్క సంరక్షణ, అంటే పాదాలు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు డైలీ పడుకునేటప్పుడు ఒకసారి పాదాలు కాలు మీద కాలేసుకుని అరికాలు కింద ఎలా ఉందనేది చూసుకుంటే ఏం గాయాలు లేకపోతే మనం సగం రిస్క్ అక్కడే తగ్గిపోయినట్టండి. అది కాకుండా మెయిన్ గా మనం చూసినట్టు ఏంటంటే షుగర్ కంట్రోల్ అయినటువంటి వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ లో, న్యూరోపతి కాంప్లికేషన్స్ లో, ఈ డయాబెటిక్ న్యూరోపతి వల్ల ఏమవుతుందంటే పేషెంట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇనీషియల్ గా కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, మొద్దు బారడం ఇలాంటి సమస్యలు ఉండి రాను రాను ఆ నొప్పి, స్పర్శ ప్రభావము అది కూడా కోల్పోవడం వల్ల పేషెంట్స్ కి ఏదన్నా గుచ్చుకున్నా, కట్ అయినా, లేకపోతే షూ సరిగా టైట్ గా ఉన్న షూ వల్ల ఏమైనా గాయమైనా, స్పర్శ జ్ఞానం లేకపోవడం వల్ల పేషెంట్ కొంచెం లేట్ గా తెలుసుకోవడం జరుగుతూ ఉంటది. ఈ లోపల అది ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయి యూజువల్ గా చూసినప్పుడు ఏంటంటే డయాబెటిక్ ఫుడ్స్ అంటాము, ఇవన్నీ జరుగుతుంటే దీని అడిషనల్ గా ఏమవుతుందంటే పేషెంట్స్ కి కాళ్ళలో రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, షుగర్ విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉండడం, ఈ విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ అవడం వల్ల కాళ్ళలో వచ్చే చిన్న ఇన్ఫెక్షన్లు కాస్త ఆ షుగర్ ని ఆహారంగా తీసుకుని కాళ్ళలో ఉండే బ్యాక్టీరియా మల్టిప్లై అయిపోయి అది కాళ్ళలో ఒక చిన్న పార్ట్లో వచ్చిన ఇన్ఫెక్షనే తొడభాగం దాకా, పై భాగం దాకా స్ప్రెడ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నిటికీ మూల కారణం ఎప్పుడైనా సరే షుగర్ కంట్రోల్ చేసుకుంటూ

ఉండాలి. సెకండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ని మనం ఫస్టే గుర్తించాలి. సో ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవడం పెద్దగా స్టార్ట్ అవుతుంది, ఏదన్నా చిన్న దాంట్లోనే స్టార్ట్ అవుతుంది. ఏదో చిన్న ముళ్ళు గుచ్చుకోవడమో లేకపోతే ఒక టైట్ షూ వేసుకున్నప్పుడు ఆ షూ మూల ఎక్కడన్నా కట్ అవ్వడమో. కాళ్ళల్లో ఏంటంటే అథ్లెట్ ఫూట్ అంటారు, ఎప్పుడు నీళ్ళల్లో ఉండే వాళ్ళకి వేళ్ల మధ్యలో చిన్న చిన్నగా కట్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నాన్ డయాబెటిక్ అంటే అంత రిస్క్ కాదు, కానీ షుగర్ పేషెంట్కి అది కొద్దిగా పెద్ద రిస్కే అవుతుంది. ఆ ఓపెనింగ్ ద్వారా బయట ఉండే క్రిములు కాళ్ళలోకి వచ్చి అది మళ్ళీ ఇన్ఫెక్షన్ గా మారే అవకాశం ఉంటుంది. సో ఏదైనా చిన్న గాయం ఉన్నప్పుడు దాన్ని ముందుగానే గుర్తించి షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే అది పెరిగి పెద్దదయ్యి గ్యాంగ్రీన్ గా మారి ఆంపుటేషన్ లెవెల్ దాకా వెళ్లకుండా ఉంటుంది. ఇవన్నిటికీ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి షుగర్ ఒక ట్రాక్ లో పెట్టుకుంటూ ఉండాలి. షుగర్ కి చెప్పిన డాక్టర్ చెప్పినట్టు ఆహారం పాటించాలి. కావాల్సిన మెడిసిన్స్ అంటే ఒక మెడిసిన్ అందరికి ఫార్ములాల ప్రకారం కాకుండా ఎవరు ఏజ్ బట్టి ఏ ఏజ్ వాళ్ళకి ఏ మెడిసిన్ వాళ్ళు కరెక్ట్ గా దాన్ని బట్టి షుగర్ కంట్రోల్లో చేసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ సెల్ఫ్ కేర్, డయాబెటిక్ ఫుడ్ సెల్ఫ్ కేర్ అంటే ఎప్పటికప్పుడు కాళ్ళ ఒక సంరక్షణ తన బాధ్యత తనదే కాబట్టి తను చూసుకుంటూ ఉండాలి పేషెంట్. దీనికి కాకుండా ఏంటంటే ఎక్కువగా చలికాలంలో మేము చూస్తున్న కేసెస్ వచ్చేసి డయాబెటిక్ సెల్యులైటిస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సెల్యులైటిస్ అంటే ఏంటంటే కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ ఫేస్ మీద కానీ ఎక్కడైనా సరే డీప్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ని మనం సెల్యులైటిస్ అంటాం. ఈ సెల్యులైటిస్ కూడా ఎక్కువగా క్రాక్డ్ స్కిన్ వల్ల లేకపోతే ఏదైనా కట్ వల్ల దీనివల్ల వస్తుంది. పాదాల మీద కాళ్ళ మీద ఎక్కడైనా సరే ఎర్రగా అవుతున్నట్టు ఉండి లైట్ గా ఫీవర్ వచ్చినట్టు ఉంటే ఇనీషియల్ గానే మీరు డాక్టర్ ని కలిసి అది సెల్యులైటిసా కాదా అది ఏ రకమైన ఇన్ఫెక్షన్ చూసుకుని షుగర్ కంట్రోల్ ఉందో చూసుకుని లేదా చూసుకుని దానికి తగ్గట్టు ప్రాపర్ గా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తే అది అక్కడతోనే తగ్గిపోతుంది. ఇలా తగ్గినప్పుడు కొంతమందికి మాత్రం షుగర్ కంట్రోల్ లేనప్పుడు దానికి తగ్గట్టు టాబ్లెట్స్ తగ్గినప్పుడు ఇన్ఫెక్షన్ మనం ఇంజెక్షన్స్ పెట్టుకుని దాని ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలా చేయలేని పక్షంలో ఏమవుతుందంటే పాదాల దగ్గర మొదలైన ఇన్ఫెక్షన్ పై తొడపై భాగం దాకా వచ్చేసి కాలంతా రెడ్ గా మారడం చూస్తుంటాం. ఇది ఎక్కువగా వింటర్ సీజన్స్ లో వస్తూ ఉంటుంది. ఇది మెయిన్ కారణం వచ్చేసి షుగర్ కంట్రోల్ లేకపోవడము, అలాగే డయాబెటిక్ న్యూరోపతి వల్ల పేషెంట్స్ ఒక్క కాళ్ళల్లో చెమట స్వేద గ్రంథులు సరిగా పనిచేయకపోవడం వల్ల వాళ్ళ స్కిన్ ఇంకా డ్రై అయిపోయి ఆ షుగర్ కంట్రోల్ లేనప్పుడు ఇన్ఫెక్షన్ త్వరగా పెరిగిపోయి, మూడు వచ్చేసి కాళ్ళలో రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ కూడా త్వరగా మానకపోవడం వల్ల అది ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ సెల్యులైటిస్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాము. సో ఎవరైనా సరే ఈ కాళ్ళల్లో ఏదైనా రంగు మారుతున్నట్టు ఉండి పాదం మీద రెడ్ కలర్ స్పాట్స్ వస్తున్నట్టు ఉంటే మీ ఫిజిషియన్ ని కలిసి అది ఏమైనా సెల్యులైటిసా కాదా అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే డయాబెటిక్ ఫుడ్ గురించి మనకి ఎక్కువగా షుగర్ పేషెంట్స్ చాలా మంది, మీరు అంటే పేషెంట్స్ లో కాకపోయినా వాళ్ళ పేరెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా గమనించినప్పుడు చిన్న గాయమైనా సరే అది పెద్దగా మారిపోతూ ఉంటుంది. చిన్న గాయమే కదా అని దాన్ని ఇనీషియల్ గా సరిగ్గా ప్రాపర్ గా యాంటీబయాటిక్స్ తో కంట్రోల్ చేయలేనప్పుడు ఏంటంటే ఆ ఒక చిన్న వేలుకి వచ్చిన ఇన్ఫెక్షన్ పాదం అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటిది ఏదైనా కాలికి గాయాలైనప్పుడు పేషెంట్ ఒకవేళ పెద్ద వయసు వాళ్ళు అయితే కనుక వాళ్ళ పిల్లలు తరచూ వాళ్ళ ఫాదర్ కి ఫాదర్ మదర్ ఎవరైనా సరే కాళ్ళ యొక్క ఫిజికల్ ఎగ్జామినేషన్ కాళ్ళు చూసి ఒకే ఏ గాయాలు లేవు కదా అనేసి వీక్లీ 1 or 2 times లేదా డైలీ ఒకసారి ఫుట్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉండాలి. ఏదైనా గాయాలు లేకపోతే ఏదైనా కట్ అయినా ఏదైనా గుచ్చుకున్నా దాన్ని త్వరితగతిన డాక్టర్ కి చూపించుకుని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ డయాబెటిక్ ఫుట్ అనేది పెరిగి గ్యాంగ్రీన్ దాకా వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది. ఇవన్నిటితో పాటు షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నిటికీ మూల కారణము డయాబెటిస్ కంట్రోల్ లేకపోవడమే. ఈ న్యూరోపతిలో ఇంకొకటి కూడా ఉందండి. అది బేసికల్ గా ఏంటంటే పేషెంట్ కి నొప్పి లేకపోవడం వల్ల 1 week 2 weeks దాకా గాయం ఏదైనా గుచ్చుకున్నది కూడా కాళ్ళల్లో చిన్న చిన్న రాళ్లు గులకరాళ్లు చిన్న చిన్న మేకులు ఉండి కూడా పేషెంట్ ఒక నెల ఒక వారం తర్వాత లేట్ గా వస్తుంటారు. కాళ్ళు వాస్ ఫీవర్ తో వస్తుంటారు. అప్పుడు పేషెంట్ ఎగ్జామిన్ చేసినప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి కాళ్ళలో చూస్తూ ఉంటాము. ఇది కాకుండా ఎక్కువ కంప్లైంట్స్ వచ్చేసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తరచూ చూస్తూ ఉంటాం షుగర్ పేషెంట్స్ లో. అది బేసికల్ గా చెప్పాలంటే షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల వస్తుంది. తర్వాత ఈ న్యూరోపతి వల్ల కూడా బేసికల్ గా పేషెంట్ కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. న్యూరోపతిలో ఏమవుతుందంటే పేషెంట్ యూరిన్ కి వెళ్ళినా సరే కంప్లీట్ గా ఎంప్టింగ్ అవ్వకపోవడం వల్ల యూరిన్ అలా స్టాగ్నేట్ అయిపోయి ఆ స్టాగ్నేట్ అయిన యూరిన్ తరచూ పేషెంట్ బాడీలో యూరిన్ పూర్తిగా ఎవాక్యుయేషన్ అవ్వకపోవడం వల్ల దానికి తోడు షుగర్ యాడ్ అయ్యి బ్యాక్
బ్యాక్టీరియా చేరి అది ఇన్ఫెక్షన్ కింద మారి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తరచూ చూస్తుంటాము కంట్రోల్ లేనటువంటి పేషెంట్స్ లో, షుగర్ కంట్రోల్ లేనటువంటి పేషెంట్స్ లో. యూరిన్ ఇన్ఫెక్షన్ ని ఎలా గుర్తించాలంటే సింపుల్ గా రెండండి. బేసికల్ గా ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏదన్నా తరచూ యూరిన్ కి వెళ్లాల్సిన అవసరం, కడుపులో కింద కడుపు నొప్పి రావడం, తర్వాత చలి జ్వరం, విపరీతమైన తలలుగా విపరీతమైన చలి రావడం, యూరిన్ కలర్ మారి క్లౌడీ క్లౌడీగా అంటే కొంచెం చిక్కగా యూరిన్ వస్తున్నప్పుడు కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అనేది

0: పేషెంట్ ఒక డౌట్ తో డాక్టర్ ని కన్సల్ట్ చేసి అవసరమైన డాక్టర్ కి చేసే టెస్టులు బట్టి అది యూరిన్ ఇన్ఫెక్షన్ నిర్ధారించుకుని ఇనీషియల్ దశగానే మనం లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేస్తే ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు సింపుల్ గా కంట్రోల్ అయిపోతుంది. లేట్ అయ్యే కొద్దీ యూరినరీ ఇన్ఫెక్షన్ పైకి వెళ్లి ఒళ్ళంతా అంటే బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి సెప్సిస్ లోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైనా సరే యూరిన్ లో మంట చలి ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా ఫిజిషియన్ ని కలిసి అది ఏ రకమైన ఇన్ఫెక్షన్ నిర్ధారించుకుని ఆ షుగర్ కంట్రోల్లో చేసుకుంటే ఈ న్యూరోపతి వల్ల వచ్చే సమస్యల్లో ముఖ్యమైన సమస్యలు మనం చూసే సెల్యులైటిస్, డయాబెటిక్ ఫుడ్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ మనం చాలా వరకు నివారించవచ్చు. ఇవన్నిటికీ చేయాల్సింది ఏంటంటే షుగర్ కంట్రోల్ ఉండాలి, ఫాస్టింగ్ వచ్చేసి 100 లోపల ఉండాలి, పోస్ట్ లంచ్ వచ్చేసి 140 లోపల ఉండాలి, తర్వాత HbA1c ప్రతి 3 నెలలకు ఒకసారి చూసినప్పుడు 7 లోపల మెయింటైన్ చేసినప్పుడు, కొన్నిసార్లు ఇవన్నీ మెయింటైన్ చేసినా కూడా ఇన్ఫెక్షన్స్ రిస్క్ అనేది ఒక 10-20% ఉంటుంది. ఎందుకంటే HbA1c కంట్రోల్ ఉన్నా సరే కొంతమందికి విపరీతమైన గ్లూకోజ్ వేరియేషన్స్ అవుతూ ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఏంటంటే ఒక రోజు విపరీతంగా తినేస్తా ఉంటారు, అంటే విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ అవడం వల్ల కూడా రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. షుగర్ HbA1c కంట్రోల్ లో ఉంది కానీ ఎందుకు ఈ న్యూరోపతి సమస్యలు వస్తున్నాయి అంటే పద్దాక గ్లైసెమిక్ వేరియేషన్స్ కూడా ఈ రిస్క్ కి యాడ్ అవుతూ ఉంటాయి. అంటే విపరీతంగా షుగర్ ఫ్లక్చుయేషన్స్ రాకుండా ఒక స్ట్రీమ్ లైన్ గా మెయింటైన్ చేసుకుంటే రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుందండి. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ లో బైక్ సైలెన్సర్ కాలడం గురించి చెప్పారు, అది కూడా కామన్ గా చూస్తుంటామండి. అంటే పేషెంట్స్ యొక్క బైక్ కిగ్గొడుతున్నప్పుడు, కాకపోతే బైక్ పక్కన ఏదైనా స్టాండ్ వేసినప్పుడు చిన్నగా గాయమయ్యి దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఒక 4-5 డేస్ తర్వాత కాలు వాపు ఇన్ఫెక్షన్స్ తో వస్తూ ఉంటారు. ఇవన్నీటికి మెయిన్ కారణం న్యూరోపతిలో ఉండే పేషెంట్ యొక్క స్పర్శ జ్ఞానం తగ్గడం, అంటే నొప్పి తెలియకపోవడం వల్ల జరిగిన గాయం తెలియదు. దానివల్ల నొప్పి వచ్చింటే ఆ రోజు అతను గమనించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే నొప్పి లేకపోవడం వల్ల పేషెంట్కి ఏదైనా గుచ్చుకున్నా గాయమైనా సరే కొద్దిగా లేట్గా తెలుసుకోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం పెరిగిన తర్వాతే వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కాబట్టి డైలీ పడుకునే ముందు కాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని పడుకుంటే సింపుల్గా అది సరిపోతుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టు షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే ఇలాంటి కాంప్లికేషన్ రిస్క్ మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చండి. బేసికల్ గా ఏంటంటే ఈ దురద అనేది సరిగా చెమట పట్టకపోవడం వల్లనండి. దానికి ఏంటంటే ప్రాపర్ గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉంటే చాలా వరకు డ్రై స్కిన్ లేనప్పుడు పేషెంట్స్ కి ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది. దానివల్ల ఈ సెల్యులైటిస్ రిస్క్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. బేసికల్ గా అన్నిటికీ మూల కారణం ఎప్పుడు చెప్పినా మెయిన్ షుగర్ కంట్రోల్ ఉంటే ఇలాంటి కాంప్లికేషన్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైనా గాయమైనప్పుడు ఇమ్మీడియట్ గా డాక్టర్ కి చూపించుకుని దానికి తగ్గట్టు అది సెల్యులైటిస్ కావచ్చు లేకపోతే డయాబెటిక్ ఫుట్ అల్సర్ కావచ్చు దానికి ఇనీషియల్ గానే మనం ప్రాపర్ కేర్ తీసుకుంటే అది ఫ్లేరప్ అయిపోయి కాంప్లికేట్ అవ్వకుండా మనం ఆపచ్చండి. న్యూరోపతి సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా తిమ్మిర్లు మంటలు ఉండే వాళ్ళకి షుగర్ మెడిసిన్స్ తో పాటు కొన్ని న్యూరోపతి ట్రీట్మెంట్ సంబంధించిన మందులు కూడా మనం అడ్వైజ్ చేస్తూ ఆ సమస్యకి మనం పరిష్కారం ఇవ్వడం జరుగుతుంటుంది.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరింతవరకు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: స్టూడియోలో సమయం మరి 11 గంటలకి దగ్గరగా ఉంది. 10:59:30 లో ఉంది. మరి జో కూడా సైన్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట్రంలో 300 కోట్ల రూపాయలతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్

పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాలలో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి ఈ రోజు పరిశీలించారు. తిరుమలలో ఆక్టోపస్ పోలీసు బలగాలు దాడికి ప్రయత్నిస్తే వారిని ఎలా తిప్పికొట్టాలనే అంశంపై ఆక్టోపస్ భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుమలకు వచ్చే యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆక్టోపస్ బలగాలు, పోలీసులు, విజిలెన్స్ సమన్వయంతో మాక్ డ్రిల్ ఈ రోజు నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, ఓటర్ల వివరాలు నింపిన పత్రాల సేకరణ, వాటి డిజిటలైజేషన్ కోసం మరో 10 రోజులు సమయమిచ్చింది. తొలి షెడ్యూల్ ప్రకారం నిన్నటితో గడువు ముగిసింది. దాన్ని 24 వరకు పెంచిన ఈసీఐ సవరించిన షెడ్యూల్ను నిన్న ప్రకటించింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ఈ రోజు నుంచి నెల రోజుల పాటు వారాహి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు, వేద పండితులు తొలి సారెను సమర్పించారు. మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారె సమర్పించారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026కు సంబంధించిన 2 విడత ర్యాంకులను విడుదల చేసినట్లు ఏపీ ఈఏపీ సెట్ కన్వీనర్ ఎన్ మోహన్ రావు నిన్న తెలిపారు. పూర్తి వివరాలకు cets.apsche.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. పాలనలో తెలుగు భాష అమలు, తెలుగులో ఉత్తర్వుల జారీకి ఏం చర్యలు తీసుకున్నారో చెబుతూ పూర్తి వివరాలతో స్థాయి నివేదిక దాఖలు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం నిన్న ఈ ఉత్తర్వులిచ్చింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య గతేడాది జులై 25న కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. గత కొన్నేళ్లలో ప్రభుత్వం కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇది కాగా దీనివల్ల 99% మన ఎగుమతులకు సుంకం రహిత ప్రయోజనాలు లభించనున్నాయి. ఉదయం 9:45 సమయంలో సెన్సెక్స్ 500 పాయింట్ల లాభంతో 77,554 వద్ద కొనసాగగా మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 147 పాయింట్ల లాభంతో 24,199 వద్ద కదలాడుతోంది. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది జులై 15న ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ ఎట్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

శుభోదయం, గుడ్ మార్నింగ్, స్వాగతం, సుస్వాగతం వివిధ భారతి శ్రోతలందరికీ కూడా. సమయం చూస్తే 11:04 దాటి 47 సెకండ్లు కావస్తుంది. మరి ఎన్నో కబుర్లతో, ఇంకా ఎన్నో సినిమా కబుర్లతో, మంచి మంచి ముచ్చట్లతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు నేనైతే వచ్చేసాను, మీ ఆర్జే ఆదిత్య మీ ముందుకి. మరైతే ఇప్పుడు ఫస్ట్ సినిమా కబుర్లో బాహుబలి మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేయండి మరి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఈ సినిమా కబుర్లో స్కందుడు గురించి అనా? ఎస్, ఏంటంటే స్కంద ఆధారంగా మూవీస్ ట్రెండ్ అయితే ప్రజెంట్ నడుస్తోందనమాట. మరేంటి ఆ మూవీస్ ప్రజెంట్ ట్రెండ్ నడవడం మాత్రమే కాదు, ఈ స్కంద పేరు మీద ఇంకా కొన్ని మూవీస్ అయితే వచ్చాయి. మరి ఈరోజు సినిమా కబుర్లో స్కందాకి సంబంధించిన ట్రెండ్ అయితే మనం మాట్లాడుకుందాం. మరి ఇంకా ఈ సినిమాలకి సంబంధించిన సంగతులు వినే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

9 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో కేకే ఉష పడిన సాంగ్ అయితే విన్నారు సంతోషం మూవీ నుంచి. మరి మనమున్నాం సినిమా కబుర్లో. అయితే స్కంద పేరు మీద ఒక మూవీ ట్రెండ్ అయితే ఇప్పుడు నడుస్తుంది అన్ని భాషల్లో అని కూడా చెప్పే కదా. ముఖ్యంగా చెప్పాలి అంటే తమిళ్లో తమిళ్ కడవుల్ అని చెప్పి ఒక సినిమా అయితే రాబోతోంది. వెట్రిమారన్ దర్శకత్వంలో హీరో ధనుష్ ప్రధాన పాత్రలు నటిస్తున్న చిత్రం అన్నమాట. మరి సినిమా ఏమైనా ఫ్యాంటసీయా లేకపోతే పురాణాల ఆధారంగా అనే సందేహం ప్రేక్షకుల్లో ఉందన్నమాట. అయితే ఆ సందేహాన్ని నివృత్తి చేసేందుకు అనుకుంటా ఒక టీజర్ అయితే సినిమా వాళ్ళందరూ రిలీజ్ చేయడం జరిగింది. సో సినిమా ఫ్యాంటసీ అయితే కాదు, కుమారస్వామిని తమిళ వాళ్ళు మురుగన్ అని చెప్పేసి పిలుస్తుంటారు కదా, సో మురుగన్కి సంబంధించిందే అని చెప్పి టీజర్లో మనకి తెలియజేయడం జరిగింది. అయితే సినిమా పేరులోనే ఉంది ఏంటంటే తమిళ్ కడవుళ్. మరి కడవుళ్ అంటే తమిళ్లో దేవుడు అని అర్థం అన్నమాట. సో తమిళనాడు ప్రాంతానికి మురుగన్కి ఉన్న అవినాభావ సంబంధం గురించి తెలియజేసేలాగా ఈ చిత్రం ఉండబోతుందంట. అండ్ అలాగే మరి మామూలుగా ఏదైనా ఒక దేవుడి గురించి చెప్పాలి అంటే ఒక పురాణం ఆధారంగానో లేకపోతే ఏదైనా ఒక టెంపుల్ పెద్ద చారిత్రక కట్టడం ఉంటే గనక అక్కడ శిలాశాసనాల ఆధారంగానో దానికి సంబంధించిన అంటే టెంపుల్కి సంబంధించిన చరిత్ర కానీ దేవుడికి సంబంధించిన చరిత్ర కానీ చెప్తూ ఉంటారు కదా. సో ఇక్కడ మరి ఈ తమిళ్ కడవుల్ అనే సినిమా మాత్రం ఆ ఒక సంగం ఎరా అనే ఒక పీరియడ్ ఉంటుందన్నమాట. ఓ ఈ సంగం ఎరా ఏంటి అని చెప్పి అంటే మామూలుగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది కదా. సో అలాగే తమిళ్ ప్రాంతానికి సంబంధించి సంగం ఎరా అనే ఒక పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. ఇది చెప్పాలంటే క్రీస్తు పూర్వ 3వ శతాబ్దం నుంచి ఆ తర్వాత ఏడి 3rd శతాబ్దం వరకు కూడా ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్రలోని ఆధారంగా సినిమాని చూపించబోతున్నారంట. సో పురాణాల ఆధారంగా అయితే గనక కొంత చరిత్ర అయితే మనకి తెలుసు కదా. మరి వీరి చరిత్ర అంటే సంగం ఎరాకి సంబంధించి తమిళనాడు ప్రాంతానికి సంబంధించి చరిత్ర, ఆ చరిత్రతో మురుగన్కి సంబంధం ఉన్న చరిత్ర గురించి సినిమాలో చూపించబోతున్నారంట. మరి ఎలా ఉండబోతుందో సినిమా రిలీజ్ అయిన తర్వాత కదా తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది PS1 పోనియన్ సెల్వన్ మూవీ నుంచి. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

11:23 దాటి 32 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. సో తమిళ్ కడవుల్ గురించి కొంచెం సంగతులు అయితే తెలుసుకున్నారు కదా. మరి తమిళ్లోనే కాదు, తెలుగులోనూ స్కందాకి సంబంధించి ఒక సినిమా అయితే రెడీగా ఉంది. ఏంటి అంటే తమిళ్లోనే కాదు టాలీవుడ్లో కూడా అనమాట. ఏంటంటే ఆ సినిమా సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న చిత్రం ఇది. సో ఇక్కడ మనం చూస్తే గనక స్కందుడిని గాడ్ ఆఫ్ వార్ అని కూడా పిలుస్తారనమాట. ఎందుకనంటే పుట్టిన 6 రోజులకే యుద్ధానికి వెళ్లి తారకాసురుడిని సంహరించాడని స్కాంద పురాణ వచనం. సో అదే థీమ్తో ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీలో చూపించడం జరుగుతుంది అని చెప్పి ఒక చిన్న టాక్. అయితే మరి దాంతోపాటు ఇంకా ఏమైనా కథ జోడిస్తారో లేదో తెలుసుకోవాలన్నమాట. అయితే సినిమాకి సంబంధించి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్లో మాత్రం త్రిశూలానికి ఒక డిఎన్ఏ స్ట్రక్చర్ని కూడా జత చేయడం జరిగింది. సో ఈ విధంగా జత చేయడం వల్ల సినిమాలో పురాణానికి సంబంధించిన పాత్రలతో పాటు సైన్స్ ఫిక్షన్ని కూడా కథకి జోడించేలాగానే ఉన్నారు. మరి సో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్లో ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీ అరవింద సమేత వీరరాఘవ మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:35 దాటి 8 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మణిశర్మ గారి మ్యూజిక్ అందించగా చంద్రబోస్ గారి లిరిక్స్ లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన సాంగ్ అయితే విన్నారు ఆది మూవీ నుంచి. మరి స్కందాకి సంబంధించిన మూవీస్ ట్రెండ్ అయితే నడుస్తుంది అని చెప్పి అన్నా కదా. ఇంకొంచెం వెనక్కి వెళ్తే గనక అంటే 2023లో హీరో రామ్ నటించిన మూవీ పేరు కూడా స్కంద. అయితే ఇందులో పురాణాలకి సంబంధించిన అంశాలేమీ లేవులే కానీ బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో వచ్చిన మూవీ అనమాట. సో ఏంటంటే ఇందులో సొసైటీలోని కరక్షన్ని ఏర్దీరించేందుకు ఒక సామాన్యుడు ఎలాగ పోరాడాడో చూపించిన మూవీ అన్నమాట. సో స్కందుడికి ఎదురు లేదు అనే మాట మనం పురాణాల్లో వింటుంటాం కదా, అలానే ఈ సామాన్యుడు కూడా అతనికి ఎదురు లేదు కరప్షన్ లో ఎదిరించడానికి అన్నట్టుగా స్టంట్స్ గానీ స్ట్రాటజీస్ గానీ చూపిస్తాడనమాట సినిమాలో. సో స్కంద పేరుతో చూపించారని చెప్పి అనుకోవచ్చు. ఇంకా 2025లో ఆది సాయి కుమార్, అవికా గోర్ హీరో హీరోయిన్స్ గా నటించిన మూవీ ఏంటంటే షణ్ముఖ. ఒక మూఢనమ్మకం ఇంకా సైన్స్ ఫిక్షన్ ఈ రెండింటి ఆధారంగా తీసిన మూవీ అన్నమాట షణ్ముఖ. ఒక మిస్టీరియస్ కేస్ని సాల్వ్ చేసేందుకు ఆది సబ్ ఇన్స్పెక్టర్గా చేసే స్టంట్స్ కానీ, ఇంకా అవికా గౌర్ ఒక జర్నలిస్ట్గా ఆ కేస్కి సంబంధించిన ముఖ్యమైన క్లూస్ని కనుక్కోవడంలో మొత్తం సినిమా అంతా కూడా సాగుతూ ఉంటుందన్నమాట షణ్ముఖ. సో అయితే ఇప్పుడు దేవా మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:42 దాటి 25 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. సో స్కందకి సంబంధించిన మూవీస్ అయితే ఇప్పుడు ట్రెండ్ అయితే నడుస్తుంది అన్నా కదా. ఇంకొంచెం కొంచెం వెనక్కి వెళ్తే కూడా ఇలాగ స్కందకి సంబంధించిన పేరుతో గాని లేకపోతే మూవీలో ఒక చిన్న క్లూతో ఆ మూవీ అంతా కూడా సాగే విషయాలు చాలానే ఉన్నాయన్నమాట. అలా ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే గనక 2014లో చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన మూవీ ఏంటంటే కార్తికేయ. సో నిఖిల్ హీరోగా నటించిన ఈ ఫిలిం మంచి హిట్ ని అందుకుంది. అలాగే ఈ కార్తికేయకి సీక్వెల్గా 2022లో అంతే క్రేజ్తో చందు మొండేటి గారి దర్శకత్వంలోనే మళ్ళీ కార్తికేయ 2ని కూడా రిలీజ్ చేశారనమాట. ఇది కూడా మంచి రెస్పాన్స్ని ఇచ్చింది. సో పేర్లోనే ఉంది కార్తికేయ. ఏంటంటే ఇక్కడ మొత్తం ఓవర్వ్యూ చూస్తే గనక ఒక మిస్టీరియస్ టెంపుల్, దానికి తోడుగా కొన్ని రక్షణ వలయాలు, ఒక నాగపాము. ఈ రహస్యాలన్నింటినీ కూడా రివీల్ చేసేది ఒక సామాన్య వ్యక్తి, సైన్స్ని మాత్రమే నమ్మే వ్యక్తి అనమాట. సో ఇక్కడ ఏంటంటే స్పిరిచువాలిటీకి, కాస్మాలజీకి, సైన్స్కి సంబంధం ఉండకుండా ఉంటుందా అని సినిమాలో చూపించడం జరిగిందనమాట. ఏంటంటే భక్తి ఉన్న వాళ్లే ఎక్కువగా ఇటువంటి విషయాల గురించి తెలుసుకోవడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ అలా చేస్తూ ఉంటారు కదా. సో అలా భక్తి లేకపోయినా సైన్స్ మాత్రమే ఎక్కువగా తెలిసి దానిపైనే ఆసక్తి ఉండి ఉన్న ఒక మనిషి స్పిరిచువాలిటీకి ఎలా దగ్గరగా వెళ్తాడు, ఇంకా స్పిరిచువాలిటీ గురించి ఎవరు తెలుసుకోలేని విషయాలు తినేలా తెలుసుకుంటాడో, ఇవన్నీ కూడా సినిమాలో చూపించారనమాట. సో ముందుగా అన్నట్టు ఏంటంటే స్పిరిచువాలిటీకి, కాస్మాలజీకి, సైన్స్కి ఒక సంబంధం అయితే ఉంటుంది కదా. సో ఏంటంటే లేకపోయినా ఒక దాంట్లో ఆసక్తి లేకపోయినా కొంచెం ఒకదానిపైనే ఎక్కువ ఆసక్తి ఉంటే గనక అలా ఒకదానిపైన ఆసక్తి ఉండి మరీ లోతులోకి వెళ్ళి దాని విషయాలు తెలుసుకుంటూ ఉంటే మరొక రంగంకి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుంటారనమాట. అది సినిమాలో చూపించడం జరిగింది. సో ఇప్పుడు కార్తికేయ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఆనందిస్తుండండి. విద్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:53 దాటి 19 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. కృష్ణ చైతన్య లిరిక్స్ అందించగా శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజిషన్లో నరేష ఏర్పడిన సాంగ్ అయితే విన్నారు కార్తికేయ 1 మూవీ నుంచి. సో స్కంద కార్తికేయకి సంబంధించిన మూవీస్ ట్రెండ్ అయితే నడుస్తుంది అన్నా కదా. అలాగే కొంచెం వెనక్కి చూస్తే గనక సినిమాలో ఇలా ఏదో ఒక చిన్న పాయింట్తో సినిమా అంతా కూడా సాగిన చాలా సినిమాలే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా చూస్తే గనక మనం నరసింహ ఈ మూవీ అందరికీ తెలిసిందే కదా. మరి ముఖ్యంగా ఇందులో రమ్యకృష్ణ గారి యాక్షన్ అయితే మాత్రం చాలా సూపర్ అని చెప్పొచ్చు. ఏంటంటే విలన్ క్యారెక్టర్ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే మేల్ క్యారెక్టర్స్ మాత్రమే. అది కూడా ఏంటంటే వాళ్ళని చాలా గంభీరంగా కోపంగా ఉండేలాగా కాస్ట్యూమ్ కూడా రకరకాలుగా వింతగా ఉండేటట్టు చూపిస్తారనమాట. అయితే ఈ సినిమా నరసింహ దగ్గరికి వచ్చేసరికి విలన్ ఒక ఫిమేల్ క్యారెక్టర్ అనమాట. సో ఫిమేల్ క్యారెక్టర్లో కూడా విలన్స్ చెయ్యొచ్చా, అది కూడా మళ్ళీ అంత భయంకరంగా ఏమీ కాదు, అంత అట్రాక్టివ్గానే. సో చూస్తే ఫస్ట్ ఎవరికైనా సరే తను కూడా హీరోయినే కదా అని చెప్పి అనిపిస్తుంది. అయినా సరే అంత అట్రాక్టివ్గా ఫిమేల్ క్యారెక్టర్లో కూడా విలన్ని చూపించవచ్చు అని చెప్పేసి నరసింహ సినిమా అయితే చూపించారనమాట. మరి ఇంకా నరసింహ సినిమాలో కూడా ఒక కళ్యాణం జరగాలి అంటే అక్కడ కుమారస్వామి టెంపుల్లోనే జరగాలి అని చెప్పేసి చూపిస్తూ ఉండడం మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ సినిమా పేరు ఏంటో తెలుసా, తమిళ్లో పడయప్పన్. సో మరి ఇంకా నరసింహ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేద్దామా మరి.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17న పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో కలిసి నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్టంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దృశ్య మాధ్యమం విధానంలో నిన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని మాట్లాడుతూ, ఈ ఆసుపత్రి ద్వారా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల కార్మికులు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు. రాష్టంలో 300 కోట్ల రూపాయలతో సాలిడ్ వేస్ట్ మేనేజ్

మేనేజ్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాలలో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి ఈ రోజు పరిశీలించారు. భారత తపాలా విభాగం చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్కారమైందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తీసుకున్న నిర్మాణాత్మక చర్యల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇండియా పోస్ట్ ఆదాయం 4,000 కోట్ల రూపాయలను దాటినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంజీవని ప్రాజెక్టు సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి గణేశన్ వీరపాండియన్ తెలిపారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా నియమితులైన ఆయన నిన్న రాష్ట సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నకిలీ వెబ్సైట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈరోజు స్పందించారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆన్లైన్ దర్శన టికెట్లను టీటీడీ అధికారిక పేజీలోనే బుకింగ్ చేసుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వాటిని నమ్మవద్దని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు పర్యటించారు. ఈ సందర్బంగా ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26న ప్రసారమవుతుంది. రాష్టంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

12:09 దాటి 4 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మరి మనం అన్నాం మీకు తెలుసాలో. ఆకాశమేని హద్దర మూవీ నుంచి జీవి ప్రకాష్ కుమార్ గారు పాడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా మీకు తెలుసాలో ఈరోజు ఒక పద్ధతి గురించి అయితే చెప్తున్నా. ఏంటి పద్ధతి అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం తినాలి అనే డిసిప్లిన్ పద్ధతి గురించి అంటే కాదు, ఒక మొక్కలు పెంచే విధానం గురించి అనమాట. ఇల్లు చిన్నదైతే బాల్కనీ వరండా కూడా చిన్నగానే ఉంటుంది కదా. అప్పుడు ఆ చిన్న బాల్కనీలోనే ఇష్టమైన మన మొక్కల్ని పెంచుకుంటాం అనమాట. అంటే ఎవరికైతే మొక్కలు పెంచాలనే ఆసక్తి ఉంటుందో వాళ్ళకి ఇష్టమైన మొక్కల్ని పెంచుకుంటూ ఉంటారనమాట. ఆ ఇంట్లో ఎవరికి బాగా ఇంకా ఈ మొక్కలకి సంబంధించిన వర్క్ చేయడం అంటే కూడా ఇష్టమో వాళ్ళే ఎక్కువగా మొక్కల్ని నాటుతూ ఉంటారు, కేరింగ్ తీసుకుంటూ ఉంటారు కదా. ఇంకా మిగతా వాళ్ళకి టైం ఉండదు కాబట్టి అంతగా పట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే స్పేస్ కూడా చాలా తక్కువే ఉంది కదా, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదులే అని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. సో ఒక ఎస్టేట్ గురించి మాట్లాడితే గనక, ఒక ఎస్టేట్ ఉందనుకోండి, ఎవరికైనా ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఈ వీటిని పెంచుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే సేంద్రియంగా పండించిన పంటలే ఇప్పుడు తినాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు, ఇంకా పాటిస్తున్నారు కూడా సదా. మరి అలాగా మనకి ఒక ఎస్టేటే ఉంటే దాంట్లో మనం ఏదైతే తింటామో అదే ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో పెంచుకోవచ్చు అనమాట. అదే ఎకరాలు ఉంటాయి కనుక కమర్షియల్ పంటలు, లేకపోతే వరి పంట, ఇలాగ ఏదో ఒకటి పంటలు వేసుకుంటూ ఉంటారనమాట. ఇలా ప్రైవేట్ ల్యాండ్ మనకంటూ ఉంటే మనకిష్టమైన మొక్కల్ని కానీ చెట్లని కానీ ఇంకా పండ్ల తోటల్ని కానీ వేసుకుంటూ ఉంటాం. మరి మన వరకు ఓకే, రోడ్స్ మధ్యలో డివైడర్ పైన ఇంకా ఖాళీ స్థలంలో, రోడ్డుకి ఇరువైపులా ఖాళీ స్థలాల్లో ఏం పెంచాలి, పెంచితే అందరికీ మంచి గాలిని, ఆహ్లాదాన్ని ఎలా అందించాలి అనేది ఆలోచించేది మాత్రం మున్సిపాలిటీస్ కానీ ఇంకా గవర్నమెంట్ కానీ. సో ఈ

12:17 దాటి 3 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. సో మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే గనక ఒక పద్ధతి గురించి, అదే మొక్కలు పెంచే విధానం గురించి. సో బాగా పాపులేషన్ డెన్సిటీ గనక ఎక్కడైనా ఒక ఊర్లో కానీ లేకపోతే దేశంలో కానీ ఎక్కువైపోతే ల్యాండ్ చాలా తక్కువైపోతూ ఉంటుంది. అది అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. సో సరిగా చెట్లు పెంచే వీలుండదు, వీలున్నా ఒకవేళ కేరింగ్ తీసుకోలేరన్నమాట. తీసుకున్న అర్బనైజేషన్ పట్టణీకరణకు తగ్గట్టుగా సరైన స్వచ్ఛమైన గాలి సరిపోకపోవచ్చు. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడే ఉందన్నమాట అసలైన పాయింట్ ఏంటంటే సెలెక్టివ్ ట్రీస్ ప్లాంటేషన్. సో ఏ చెట్టుని మనం ఎంచుకోవాలి, ఎంచుకుంటే గనక తక్కువ టైంలోనే ఎక్కువ గుబురుగా పెరిగిపోతుంది అండ్ అలాగే మంచి ఆక్సిజన్ని అందిస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా పెస్ట్ ఇన్సెక్ట్స్ బాధ గనక ఉంటే గనక ఈ ఇన్సెక్ట్స్ బాధ నుంచి తనకి తాను ఆ చెట్టు ఎలా సంరక్షించుకుంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే హార్టికల్చర్ చదవాలా అని చెప్పి అనుకోవచ్చు. సో ఏంటంటే ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలన్నమాట. కాబట్టి అవన్నీ కూడా చాలా స్టడీ చేసి ఇవన్నీ నాటడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ సెలెక్టివ్ ట్రీస్ ప్లాంటేషన్ అన్నా కదా. సో ఎక్కడ ఏ రోడ్ పైన పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, స్మోకింగ్ అనేది ఎక్కువగా వస్తుంది, వాటిని తగ్గించడం కోసం ఎటువంటి చెట్లను పెంచాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరే ఎక్కడైనా ఏదైనా ఎక్స్ప్రెస్ వే కానీ లేకపోతే నేషనల్ హైవే మీద కానీ మనం వెళ్తున్నప్పుడు చాలా చెట్లు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అటువంటి చెట్లే మన ఇంటి పక్కన అప్పుడప్పుడు ఎక్కడెక్కడో కనిపిస్తాయి, కానీ ఎక్కువగా మన ఇంటి చుట్టుపక్కల కానీ ఇంకా పొలాల్లో కానీ కనిపించవు. సో ఏంటి అంటే దానికి సంబంధించిన డిజైన్ అన్నమాట. సో రోడ్డు పక్కన ఇటువంటి గుబురుగా చాలా ఎత్తుగా పెరిగే చెట్లను పెంచాలి. అవి ఏంటంటే గనక మనం నడిపే వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ కానీ ఇంకా హారన్ వల్ల వచ్చే సౌండ్ కానీ వాటిని తగ్గిస్తాయన్నమాట. అందుకనే ఎక్కడైనా చాలా పెద్ద చెట్టు ఉంటే కాసేపు ఆగాలి అక్కడ అని చెప్పేసి అనిపిస్తుంది కదా, అందుకే ఇవన్నీ మాట. సో చిన్న స్థలంలోనే ఎక్కువ చెట్లు పెంచాలి అంటే అది అత్యాశ అని అనుకుంటారు, కానీ ఇక్కడ అత్యాశ అనరు. ఎందుకంటే పచ్చదనం గాలి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. కాబట్టి ఇక్కడ చిన్న స్థలంలోనే ఎక్కువ చెట్లు పెంచాలి అనే ఒక ఆశ అత్యాశ కాదు మరి. మరి ఒక చిన్న ల్యాండ్లో గుబురుగా చెట్లు పెంచేద్దామంటే పెరిగిపోతాయా? సో ఇక్కడే ఉంది ఏంటంటే సెలెక్టివ్ ట్రీస్ ప్లాంటేషన్ అన్నా కదా. ఆ విధంగా ఒక ట్రీని సెలెక్ట్ చేయాలి అంటే ఒక పద్ధతి అయితే ఉంది, ఆ పద్ధతి పేరే మియావాకి. ఏంటిది మరి మాట్లాడుకుందాం, మీకు తెలుసాలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

12:28 దాటి 7 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. అతిథి మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే మియావాకి. సో ఏంటి ఈ మియావాకి? వినడానికి మనకి తెలిసిన పేర్లా లేదు కదా అని చెప్పి అనుకోవచ్చు. మరి ఎక్కడిది ఈ పద్ధతి అంటే జపాన్ దేశానికి సంబంధించిన పద్ధతి అన్నమాట. అసలు ఏంటి ఈ పద్ధతి అంటే తక్కువ స్థలంలోనే మంచిగా ఏపుగా చెట్లను పెంచడం. సో ఇదేమి మనకి తెలియని పద్ధతి అని అనుకోవచ్చు. ఎస్, మనకి తెలియని పద్ధతి అయితే కాదు, కానీ ఒక పద్ధతి అని చెప్పి దాని ప్రకారం ఏ స్టెప్స్ అనేవి ముందుగా తీసుకోవాలి, ఒకవేళ ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే గనక ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి ఒక ప్రొసీజర్ లాంటిది దాస్తే గనక దానికి ఒక పేరైతే పెట్టచ్చు కదా. సో ఆ విధంగా అనమాట. అయితే మనకి తెలిసిన పద్ధతి అని చెప్పి అన్నా కదా ఏంటి అంటే ఏదైనా కొబ్బరి తోట కానీ పామాయిల్ తోట కానీ లేకపోతే పండ్ల తోట కానీ మొదట్లో ఈ పంటలు వేసినప్పుడు ఆ పంటల నుంచి ఈల్డ్ అంటే మనకి చేతికి వెంటనే పంట రాదు కదా. సో ఆ చెట్లు పెరిగేలోపు పెద్దగా పెరిగేలోపు మధ్యలో ఇంకా కొన్ని చెట్లను అంతర పంటల్లాగా వేస్తూ ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆవాలు కానీ పసుపు కానీ ఇంకా కూరగాయల మొక్కలు కానీ ఇలా వేస్తూ ఉంటారనమాట కొబ్బరి తోటల్లో పామాయిల తోటల్లో ఆ చెట్లు పెరిగేంత వరకు. సో అలా పెరిగిన తర్వాత మనకి ఇంకా ఈ అంతర పంటలకి సంబంధించిన పంట అంతగా వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఆ పద్ధతి ప్రకారమే ఈ మియావాకి కూడా నడుస్తుంది అనమాట. మరి దాని సంగతులు కూడా తెలుసుకుందాం. మరి ఇంకా సమయం చూస్తే 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. భారత యునైటెడ్ కింగ్డమ్ వాణిజ్య ఒప్పందం ఈవేళ మల్లోకి వచ్చింది. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇది ఒక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేల 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిల్లిపోతుందని యునైటెడ్ నేషన్స్ లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారత్ యుకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రారంభోత్సవానికి గుర్తుగా ఈ మధ్యాహ్నం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ కింగ్డమ్ కు ఎగుమతి సరుకును పంపేలాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, కస్టమ్స్ అధికారులు, ఇతర భాగస్వామ్య పక్షాల సహకారంతో ఒక ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భారత యుకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ ఇది భారత ఆర్థిక వృద్ధిని, ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు.

0: ఈ ఒప్పందం వల్ల ఎగుమతులు పెరుగుతాయని, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని, భారతీయ పరిశ్రమలకు మద్దతు లభిస్తుందని, యూకేలో పనిచేస్తున్న వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఉద్యోగాలు పెట్టుబడులకు కొత్త మార్గాలు సుగమమవుతాయని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరించే వికసిత్ భారత్ విషన్కు తోడ్పడే ఇటువంటి ఒప్పందాలను భారత్ నిరంతరం సాధిస్తోందని రక్షణ మంత్రి చెప్పారు. మరోవైపు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేస్తూ రైతులను, వ్యవసాయ రంగాన్ని రక్షించే ఒక మైలురాయి లాంటి చర్య అని కొనియాడారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం ఒక విప్లవాత్మకమైన ముందడుగని ఆయన అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ జలంధర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జలంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ను ప్రారంభించడంతో పాటు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన మరో 74 రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారు. దీంతోపాటు పంజాబ్లోని అమృత్సర్ను ఉత్తరప్రదేశ్లోని వారణాసితో అనుసంధానించే సరికొత్త రైలు సంత్ రవిదాస్ ఎక్స్ప్రెస్ ను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జలంధర్ చేరుకోవడానికి ముందు మోదీ చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సందర్శిస్తారు. ఆయన అక్కడ వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది. జ్ఞానం వివేకానికి దారితీస్తుంది, నైపుణ్యాల అభివృద్దిని నడిపిస్తాయి, మంచి ఆరోగ్యం ప్రతి ఆకాంక్షను నెరవేర్చడానికి శక్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంస్కృత సుభాషితాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ ఆయన ఈ విషయాలు తెలియజేశారు. నేటి యువత ఈ గుణాలను అందిపుచ్చుకుంటూ దేశం గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నారని మోదీ అన్నారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 కీలక వ్యూహాత్మక ఖనిజాల బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండో ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినం, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సీసీఎం, రుబిడియం ఈ ఖనిజాల్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలెంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా గనుల మంత్రిత్వ శాఖ మొత్తం 88 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన బలమైన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక పోటీతత్వ మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారులు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం @aarnews_hyd ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి సంస్కరణలు చేపట్టడంలో విఫలమవడం, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు సమర్థవంతంగా పరిష్కరించలేకపోవడం వల్ల యునైటెడ్ నేషన్స్ పై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని మన దేశం హెచ్చరించింది. యునైటెడ్ నేషన్స్ లో మేకింగ్ మల్టీలేటరలిజం ఫిట్ ఫర్ ద ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల్లో భద్రతా మండలి అర్థవంతంగా జోక్యం చేసుకోలేకపోయిందని, ఇది అంతర్జాతీయ శాంతి భద్రతలు కాపాడే సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు.
1: The Security Council has been ineffective in putting an end to human suffering among the affected populations. The foundational principle for the establishment of the United Nations, maintenance of international peace and security, has therefore been called to question. The underlying reason for inadequacies of the Security Council is evident. An 80-year-old architecture designed for the 1940s is ill-equipped to address contemporary challenges. As a collective, the UN has not been able to move the needle on reforming the Security Council.
0: 80 నాటి యునైటెడ్ నేషన్స్ నిర్మాణం నేటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏమాత్రం సరిపోదని, భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు కేవలం

ప్రసంగాలకే పరిమితమై ఎటువంటి స్పష్టమైన పురోగతి లేకుండా అంతులేని చక్రంగా నిలిచిపోయాయని హరీష్ అన్నారు. పూరి నగరంలో శ్రీ జగన్నాథస్వామి జగత్ప్రసిద్ధ రథయాత్రకు సర్వం సిద్దమైంది. నిన్నటి పవిత్ర నవయవం దర్శనం అనంతరం ఈ వార్షిక రథోత్సవం కోసం విస్తృతమైన సాంప్రదాయ పరిపాలనాపరమైన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూరి పవిత్ర పుణ్యక్షేత్రమంతటా జయ జగన్నాథ్ అనే పవిత్ర నామస్మరణ మానుమోగుతుండగా, రేపు ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకునే మతపరమైన ఉత్సవాల్లో ఒకటైన జగన్నాథ్ బలభద్ర దేవి సుభద్ర సుదర్శనుల మహారథయాత్రను కళ్లారా చూసేందుకు పూరి సిద్దమవుతోంది. ఈ వార్షిక యాత్ర శ్రీ జగన్నాథ్ ఆలయం నుంచి బయలుదేరి శ్రీ గుండెచ ఆలయానికి పవిత్ర ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పవిత్ర రథోత్సవంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకున్నారు. ఒడిశాలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు బీహార్లో, రేపటి వరకు ఈశాన్య భారత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, లదాఖ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే తెలంగాణలో ఈరోజు పిడుగులు, బలమైన గాలులతో కూడిన ఉరుములతో కూడా జల్లులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫుట్బాల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్పై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటా స్టేడియంలో జరగనున్న 2వ సెమీఫైనల్ పోరులో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లోని ఎడ్బాస్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. రెండో మ్యాచ్ రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వస్తోంది. మన దేశ ఆర్థిక అభివృద్దిలో ఇదొక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిలిపోతుందని యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యువరాజే ఆదిత్య. మనమున్నాం మీకు తెలుసాలో. మరి రకరకాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుంటాం కదా. మరి ఈరోజు ఒక పద్ధతి గురించి తెలుసుకుంటున్నాం. అదే ఏంటంటే మియావాకి. సో ఈ మియావాకి మనకి ఏమి కొత్తది కాదు అని చెప్పి అన్నా కదా. ఏంటంటే పెద్ద పెద్ద తోటలు వేసినప్పుడు, పెద్ద పెద్ద తోటలు ఇన్ ద సెన్స్ కొబ్బరి చెట్లు కానీ పామాయిల చెట్లు కానీ ఏమైనా పెద్ద పండ్ల మొక్కల చెట్లు వేసినప్పుడు వాటికి సంబంధించిన పంట మన చేతికి వచ్చేంత వరకు కూడా వాటిలో అంతర పంటల్ని వేయడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ పంటకి ఏ అంతర పంట వెయ్యాలి అన్నది హార్టికల్చర్కి కానీ ఇంకా రైతులకి కానీ బాగా ఎక్స్పీరియన్స్డ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందన్నమాట. సో ఇదేంటంటే కనుక పంట పొలాలకి సంబంధించింది. కానీ మన దగ్గర ఎక్కడైనా సరే ఖాళీ స్థలాలు ఉన్నా, సో ఆ ఖాళీ స్థలంలో చిన్న మొక్కలు నాటిన, అంటే ఎక్కువ చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కల వరకు అన్నీ నాటిన, మళ్ళీ అవి చనిపోకుండా ఉండేందుకు ఒక పద్ధతి అయితే కావాలి కదా. సో అదే మియావాకి అన్నమాట. సో ఈ మియావాకి అనేది ఏంటంటే ఖాళీ లేకుండా చెట్లను పెంచేయడం. సో మియావాకి అనే పేరు ఎలా వచ్చిందంటే ఒక శాస్త్రవేత్త ఈ పంట విధానాన్ని కనుగొన్నారనమాట. ఆయన పేరు మీదనే ఈ మియావాకి అనే పద్ధతి పేరు వచ్చింది. మరి ఇంతకీ మియావాకిలో అసలు ఏం చేస్తారు? అసలు నిజంగా ఏ చెట్లు నాటాలి? ఒకే రకమైనవా? కాదు. ఆయా దేశాల్లో కొన్ని చెట్లు కామన్గా పెరుగుతూ ఉంటాయి కదా, ఆ చెట్లన్నింటిలో కొంత క్లాసిఫికేషన్ చేసి ఈ మియావాకి పద్ధతిలో చెట్లను నాటడం జరుగుతుందన్నమాట. సో ఇంతకీ ఆ క్లాసిఫికేషన్ ప్రకారం మనం చూసుకుంటే కనుక మొత్తం 3 రకాలుగా క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కానోపీ ట్రీస్. ఏంటి కానోపీ ట్రీస్ అంటే చాలా ఎత్తుగా గుబురుగా విశాలంగా పెరిగే మొక్కలు అన్నమాట. సో ఎత్తుగా విశాలంగా అంటే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏంటంటే మర్రి చెట్టు కదా. సో మర్రి చెట్టు కానీ రావి చెట్టు కానీ ఇట్లాగా చాలా ఎత్తుకి పెరుగుతాయి అండ్ అలాగే అవి విశాలంగా పెరుగుతాయి అన్నమాట. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్క కొమ్మకి కూడా ఎన్నో ఆకులు అలా గలగలగల అంటూ సౌండ్ చేస్తూ ఎంతో విశాలంగా పెరుగుతాయన్నమాట. సో సెకండ్ వచ్చేసి మీడియం ట్రీస్. సో మధ్యస్థంగా పెరిగే చెట్లు, మరీ అంత ఎత్తు కాదు, గుబురు కాదు, మరీ అంత పొట్టి కాదు, ఒక రకంగా మధ్యస్థంగా పెరుగుతాయి కదా ఆ ట్రీస్ అన్నమాట. సో ఇంకా ఈ క్లాసిఫికేషన్లో 3 స్టెప్ వచ్చేసి ఏంటంటే కనుక ఔషధాలు కలిగిన మొక్కలు. సో మెడిసినల్ వాల్యూస్ కలిగిన కొన్ని ప్లాంట్స్ అయితే ఉంటాయి కదా వాటిని, అలాగే పొట్టి మొక్కలు అని చెప్పేసి పిలుస్తుంటారు కదా, వాటిని పెంచుతూ ఉంటారన్నమాట. కాబట్టి మియావాకి పద్ధతి అంటే ఏదో జపాన్ దేశానికి సంబంధించిన పద్ధతి కాబట్టి జపాన్కి అంటే జపాన్ దేశంలో ఏవైతే పెరుగుతాయో ఆ చెట్లను పెంచడం మాత్రమే కాదు, ఏ దేశాల్లో ఏ ట్రీస్ అయితే చాలా కామన్గా ఉంటాయో, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కానోపీ ట్రీస్, మీడియం ట్రీస్, ష్రబ్స్, ఇంకా ఫ్రూట్ ట్రీస్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని క్లాసిఫై చేసి ముందు చాలా ఎత్తుగా పెరిగే వాటిని నాటడం, ఆ తర్వాత మధ్యస్థంగా పెరిగే వాటిని నాటడం, ఆ తర్వాత చిన్నగా పొట్టి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని నాటడం, ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా మియావాకి అని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్న కదా, మరి మన దేశంలో కూడా ఒక నగరంలో ఈ మియావాకిని ఇంప్లిమెంట్ చేశారు. మరి ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు, దీనికోసం ఇంప్లిమెంట్ చేశారు తెలుసుకుందాం.

12:53 దాటి 45 సెకన్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్యు రాజే ఆదిత్య. మనమున్నాం మీకు తెలుసాలో. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా భీమ్ సిశ్రేయులు మ్యూజిక్ కంపోజిషన్లో అద్నాన్ సామి ఇంకా శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్ అయితే విన్నారు గాలిపటం మూవీ నుంచి. సో ఇంకా వచ్చేస్తే కనుక అదే మియావాకి దగ్గరికి వచ్చేస్తే కనుక మన దేశంలోనూ ఈ మియావాకి పద్ధతిని ఇంప్లిమెంట్ చేశారు అన్నా కదా. మరి ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు, అసలు దేనికోసం ఇంప్లిమెంట్ చేశారు, దేనికోసం అంటే అందరికీ తెలిసిందే, ఏంటంటే ఆక్సిజన్ కోసం. అయితే స్పెషల్గా ఒక చోట ఈ మియావాకి పద్ధతిని 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇంతకీ అసలు ఎప్పుడు నిర్వహించారు అంటే కనుక 2025 జనవరిలో జరిగిన పెద్ద ఫెస్టివల్, అందరికీ గుర్తు ఉంటుంది, ఏంటంటే కుంభమేళా అనమాట. సో ఈ కుంభమేళా మొత్తం 45 రోజులు నిర్వహించారనమాట. ఈ 45 రోజుల ఉత్సవానికి మొత్తం ఎంతమంది వచ్చారో తెలుసా, 66 కోట్ల మంది వచ్చారని ఒక అంచనా. మరి దేశం నుంచే కాదు విదేశాల నుంచి నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు ఇంకా ఈ కుంభమేళాని చూడాలని ఎంతో మంది పర్యాటకులు కూడా వచ్చారనమాట. మరి వారందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కానీ ఆహారం పానీ వసతి ఇవన్నీ కూడా కల్పించడం ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేషన్ ఇంకా హెల్త్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్స్ కి ఆల్రెడీ ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా సూచించిన యాక్టివిటీసే, దాని ప్రకారంగానే పనిచేస్తూ ఉంటారు. అయితే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుద్ధమైన ప్రాణవాయువు అందించాలని అక్కడి వారు నిర్ణయించుకున్నారనమాట. సో ఏంటంటే గనక మరి ఈ మియావాకి పద్ధతిలో చెట్లను నాటాలంటే, చెట్లు పెరగాలంటే కొంత టైం అయితే పడుతుంది కదా, అందుకనే ఏం చేశారంటే 2 సంవత్సరాలకి ముందు నుంచి అంటే 2025 జనవరిలో కుంభమేళా జరుగుతుంది అంటే 2023 నుంచే ప్రయాగ్రాజ్ మున్సిపాలిటీ వారు ఆ మున్సిపాలిటీ పరిధిలో 10 చోట్ల 56,000 స్క్వేర్ మీటర్స్, ఎస్ విన్నది కరెక్టే, 56,000 స్క్వేర్ మీటర్స్ ల్యాండ్ కొంచెం చిన్నదే అయినా ప్రాణవాయువు మాత్రం అమితంగా వచ్చేలాగా చెట్లను నాటడం జరిగిందనమాట. సో ఇందాకే చెప్పుకున్నాం కదా, చాలా ల్యాండ్ చాలా చిన్నదే అయినా సరే అందులో పెంచే మొక్కల వల్ల ఎంతో ఆక్సిజన్ అనేది వస్తుందనమాట. మరి ఇంతకీ ఈ ప్రయాగ్రాజ్ మున్సిపాలిటీలో ఏమేమి చెట్లను నాటారంటే, మన దేశంలో బాగా పెరిగే చెట్లే, మనకి తెలిసిన చెట్లే, ఏంటంటే మామిడి, వేప, రావి, అర్జున చెట్టు, ఉసిరి చెట్టు, ఇంకా తులసి చెట్లు, వీటితో పాటు నిమ్మ చెట్లు, ఇంకా మహాగోని చెట్లు అనే ఒక చెట్టుని నాటారనమాట. సో ఏంటి అంటే ఇవన్నీ కూడా మన కంటికి కనిపించేవే, కానీ ఎంత ఎంత దూరంలో నాటాలి, ఏ చెట్టుకి మధ్యలో చిన్న చెట్లను నాటాలి, ఇది తెలుసుకోవడమే మీ

వాకి అన్నమాట. సో ఈ విధంగా ల్యాండ్ అనేది చిన్నది ఉన్నా అక్కడ నుంచి ఎక్కువగా ఆక్సిజన్ని మనం పొందాలి అంటే మియావాకి పద్ధతిలో చెట్లని నాటుకోవచ్చు అన్నమాట. మరైతే తెలుసుకున్నారు కదా చెట్లను నాటే విధానం, ఎస్పెషల్లీ మియావాకి గురించి. సో ఇప్పుడైతే రేసుగుర్ర మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతీయ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. కడప జిల్లా జమ్మలమడుగులో దాల్మియా భారత్ సిమెంట్ లైన్ 2 విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. విస్తరణతో ప్రత్యక్షంగా సుమారు 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, సవిత, శాసనసభ్యులు ఆదినారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తదితరులు పాల్గొన్నారు. పెయింటింగ్ పోటీల్లో పథకాలు సాధించిన విశాఖపట్నంలోని ప్రజ్వలవాణి వెల్ఫేర్ ట్రస్ట్ విద్యార్థుల్ని కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి సురేష్ గోపి అభినందించారు. ఈ మేరకు విశాఖకు విచ్చేసిన ఆయన ధృవీకరణ పత్రాలు అందజేసి పిల్లల అద్భుత పెయింటింగ్ అందరినీ ఆకట్టుకుంటోందని కొనియాడారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17 పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. నకిలీ వెబ్సైట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈరోజు స్పందించారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆన్లైన్ దర్శన టికెట్లను టీటీడీ అధికారిక పేజీలోనే బుకింగ్ చేసుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వాటిని నమ్మవద్దని తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ఈ రోజు నుంచి నెల రోజుల పాటు వారాహి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఈఏపీ సెట్ 2026కి సంబంధించిన రెండో విడత ర్యాంకులను విడుదల చేసినట్లు ఏపీఈఏపీ సెట్ కన్వీనర్ ఎన్ మోహన్ రావు నిన్న తెలిపారు. పూర్తి వివరాలకు cets.apschee.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ రోజు పర్యటించారు. ఈ సందర్బంగా ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య గతేడాది జులై 25 కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. గత కొన్నేళ్లలో ప్రభుత్వం కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇది కాగా దీనివల్ల 99% మన ఎగుమతులకు సుంకం రహిత ప్రయోజనాలు లభించనున్నాయి. రాష్టంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

1:08 దాటి 40 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురార్జే ఆదిత్య. మనం ఎంటరైపోయాం ధీరాలోకి. రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా విజయ్ యేసుదాస్ చిత్ర గారు పడిన సాంగ్ అయితే విన్నారు లెజెండ్ మూవీ నుంచి. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ప్రతి మనిషికి కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే చదువు కదా. వ్యక్తిగత అభివృద్ధిని అందిస్తుంది చదువు. తమ కాళ్లపైన తాము నిలబడేలాగా ధైర్యాన్ని ఇస్తుంది చదువు. సో సమాజంలో కీర్తి ప్రతిష్టలను అందిస్తుంది కూడా. మరి 10th స్టాండర్డ్ వరకు చదువు ఒక ఎత్తు అయితే 10th స్టాండర్డ్ తరువాత చదువు మరొక ఎత్తు. ఆడుతూ పాడుతూ చదివే స్టేజ్ ఒకటైతే చదువుకే అంకితం అవ్వాల్సిన స్టేజ్ మరొకటి. అలానే గేమ్స్ని నెగ్లెక్ట్ చేయమని కాదు నేను ఇక్కడ చెప్పేది. ఏంటంటే కేటాయించే సమయాన్నే ఇంకా ఎక్కువగా కేటాయించాల్సి వస్తుంది 10th స్టాండర్డ్ తర్వాత అని చెప్పి అంటున్నాను అనమాట. సో 10th స్టాండర్డ్లో మెరిట్ ప్రతిభ కనబరిచిన ఆడపిల్లలకు అందించే ఒక స్కాలర్షిప్ అయితే ఉంది. మరి ఆ స్కాలర్షిప్ ఏంటో దాని డీటెయిల్స్ ఏంటో నేను మీతో షేర్ చేసేస్తాను ధీరాలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1:15 దాటి 3 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. గురుశరణ్ గారి లిరిక్స్ లో కేజే యేసుదాస్ గారు, చిత్ర గారు పాడిన సాంగ్ అయితే విన్నారు అల్లుడు గారు మూవీ నుంచి. సో మనం మాట్లాడుకుంటున్నాం ధీరాలో ఏంటి అంటే గనక సింగిల్ చైల్డ్ గర్ల్స్ స్కాలర్షిప్ అని చెప్పి అన్నా కదా. మరి ఒక 10th క్లాస్ స్టాండర్డ్ పాస్ అయిన వారికి ఈ స్కాలర్షిప్ని అందించడం జరుగుతుందన్నమాట. మరి ఎవరు అంటే సిబిఎస్ఈ సిలబస్లో 10th స్టాండర్డ్ పూర్తి చేసిన ఆడపిల్లలకు మాత్రమే. సో గొప్పగా ప్రతిభ కనబరిచిన వారికి సిబిఎస్ఈ మెరిట్ స్కాలర్షిప్ని అందిస్తారు. ఈ స్కాలర్షిప్ కేవలం ఆడపిల్లలకు మాత్రమే. మరి ఇంకా ఈ సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ పొందాలి అంటే కావాల్సిన అర్హతలు ఏమిటంటే గనక 10th స్టాండర్డ్లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో అది సిబిఎస్ఈ సిలబస్లో 70% పైన మార్క్స్ని సాధించాలన్నమాట. ఇంకా 10th క్లాస్లో వాళ్ళ యొక్క స్కూల్ ఫీజు అనేది నెలకు 12,500 కంటే ఎక్కువగా ఉండకూడదు. సో ఈ విధంగా 10th స్టాండర్డ్ పబ్లిక్ ఎగ్జామ్స్లో ఎవరైతే 70% పైన సాధించారో ఆ ఆడపిల్లలందరికీ కూడా జూనియర్ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ కాలేజ్లో వారికి 2 సంవత్సరాల పాటు ప్రతి నెలకి కూడా 1,000 రూపాయలు అందించడం జరుగుతుంది ఈ సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్. మరి ఎప్పుడు గనక ఇది ఓపెన్ అవుతుంది అంటే గనక ఈ పోర్టల్ సెప్టెంబర్ నెలలో ఈ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. కాబట్టి 10th స్టాండర్డ్ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ పొందాలి అని అనుకుంటున్నారో సెప్టెంబర్లో పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత వారి వివరాలను నమోదు చేసుకుని ఈ స్కాలర్షిప్ని పొందవచ్చు.

0: సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జలాలకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి వైశాచకుమార్ యాదవ్. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. వార్తల వివరాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కృష్ణా గోదావరి జలాలకు ప్రత్యేక పూజ నిర్వహించి సారి సమర్పించారు. అనంతరం జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగానే సత్యప్రసాద్, స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: కేఎల్ రావు గారు 72లో ఆలోచించారు కృష్ణా గోదావరి లేకపోతే గోదావరి కావేరి కలపాలని. అయితే ఈరోజు

0: 280 కోట్ల రూపాయలతో 4 కొత్త ఆయుష్ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 1500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించినట్టు వెల్లడించారు. అశ్వగంధ, మునగ ఉసిరి వంటి ఔషధ మొక్కల సాగు, మార్కెటింగ్ ఎగుమతులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలంలో చిన్న కొమ్మర్లలో 3478 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న సిమెంటు ప్లాంట్ విస్తరణ నిర్మాణ పనులకు రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. దాల్మియా సిమెంట్స్ చైర్మన్ పునీత్ యదు దాల్మియాతో కలిసి భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో టీజీ భరత్ మాట్లాడుతూ, రాష్టంలో పారిశ్రామిక అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను విస్తరిస్తున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
1: మన ప్రభుత్వంలో ఎక్స్పాన్షన్స్ పోతున్నాయి. కియా ఫ్యాక్టరీ కూడా ఎక్స్పాన్షన్ పోతోంది. ఇక్కడ దాల్మియాది దాదాపు 3000 కోట్లతో ఎక్స్పాన్షన్ వెళ్తున్నారు. ఇండైరెక్ట్లీ డైరెక్ట్ జాబ్స్ దాదాపు 1000 జాబ్స్ పైన వస్తోంది. పెద్ద ఎత్తున రాయలసీమ డెవలప్మెంట్ అవుతోంది అంటే ఒక విజనరీ లీడర్ తోనే రాయలసీమలో ఈ రోజు అన్ని పెట్టుబడులు నాట్ జస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టుబడులు వస్తున్నాయండి. రాయలసీమ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది. మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి.
0: రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాలో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పనులను అధికారులతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గుంటూరు, విశాఖపట్నంలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో రోజుకు 2800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అత్యవసర వైద్య చికిత్సలు అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎ ఫండ్గా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం పుట్టవారిపాలెంలోని క్యాంపు కార్యాలయంలో అత్యవసర శస్త్రచికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రభుత్వం మంజూరు చేసే హామీపత్రం ఎల్ఓసీలను లబ్ధిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి సురేష్ గోపి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు తమ సృజనాత్మకతను చిత్రలేఖనం ద్వారా అద్భుతంగా ప్రతిబింబించి పతకాలు సాధించడం అభినందనీయమని అన్నారు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల ఆత్మవిశ్వాసం, ప్రతిభ అందరికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ సామాజిక భద్రతా ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. సీఈటీఏతో భారతీయ ఉత్పత్తులకు యునైటెడ్ కింగ్డమ్లో మార్కెట్లో సుంకమలేని ప్రవేశం లభించనుంది. సామాజిక భద్రతా ఒప్పందం ద్వారా యునైటెడ్ కింగ్డమ్లో తాత్కాలికంగా పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులకు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ అంశంపై కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ఒప్పందం భారత వాణిజ్య చరిత్రలో కీలక మైలురాగా నిలుస్తుందని, రెండు దేశాల మధ్య వాణిజ్యం పెట్టుబడులను మరింత విస్తరించేందుకు దోహదపడుతుందని తెలిపారు. దేశ నీటిపారుదల రంగానికి కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి సందర్భంగా విజయవాడలోని ఆయన సమాధి వద్ద మంత్రి ఈరోజు నివాళులర్పించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, సూపర్ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటామని తెలిపారు. హీరాకుడ్, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి కీలక బలార్థ సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్ రావు విశిష్ట పాత్ర పోషించారని మంత్రి తెలియజేస్తూ,
2: భారతదేశంలో ఉన్నటువంటి యొక్క కరువు కాటకాలని ప్రారదోలాలి అని అంటే నదుల అనుసంధానం ఒక్కటే ఈ దేశానికి ఒక మార్గం. గంగానది నుంచి మహానది, మహానది నుండి గోదావరి, గోదావరి నుండి కృష్ణ, కృష్ణ నుండి కావేరి, ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఈ యొక్క దేశానికి అవసరమని తెలియజెప్పిందే మన తెలుగు బిడ్డ, మన తెలుగువాడు, మన కేఎల్ రావు గారు. కేఎల్ రావు గారి స్ఫూర్తితోటే మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క గోదావరి కృష్ణకు పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి,
0: భారత సైన్యంలో అగ్నివీర్ రెగ్యులర్ విభాగాల నియామకాల కోసం నిర్వహించిన ఆన్లైన్ ఓమి ప్రవేశ పరీక్ష సీఈ ఫలితాలను విడుదల చేసినట్టు గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు సంబంధిత రిక్రూట్మెంట్ ర్యాలీలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని శారీరక దారుఢ్య పరీక్షలు, వైద్య పరీక్షలు, ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. ర్యాలీ నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదివి అన్ని ధృవపత్రాలతో హాజరు కావాలని తెలిపారు. భారత సైన్య నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని, దళాలను

నమ్మి మోసపోద్దని సూచించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17న పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా భారీ రుణమేళ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. సుమారు 30,000 మంది లబ్దిదారులు పాల్గొనే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, ఆక్వా ఫీడ్ ధరల పెరుగుదల, ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీలు, ఎగుమతులకు సంబంధించిన ఇబ్బందులపై రైతులతో చర్చించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తిరుమలకు సంబంధించిన నకిలీ వెబ్సైట్లు, మధ్యవర్తుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆన్లైన్ దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే చేసుకోవాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు. దర్శన టికెట్లు, వసతి గదుల వివరాల కోసం టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. ఇదిలా ఉండగా తిరుమలలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆక్టోపస్, పోలీసు, విజిలెన్స్ విభాగాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. PSC-4లో జరిగిన ఈ విన్యాసాల్లో ఉగ్రవాదుల దాడి ప్రయత్నాలను భద్రతా బలగాలు ఎలా ఎదుర్కొంటాయో ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో చేపట్టే రక్షణ చర్యలపై భక్తులకు అవగాహన కల్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. NTR జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జిల్లాలకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

01.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. 1:32 దాటి 16 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఈరోజు ధీరాలో పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వారికి కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం జన్మన్ పథకంకి సంబంధించిన విషయాలైతే మాట్లాడుకుందాం. మరంతకంటే ముందు రోమియో మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1:37 దాటి 29 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్న ధీరాలో సో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వారికి కేంద్ర ప్రభుత్వం అందించే పథకం పిఎం జన్మన్కి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందామన్నా కదా. మరి దేశంలో ఏ ప్రాంతంలోనైనా మారుమూల ప్రాంతంలో నివసించే వారికైనా అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే పిఎం జన్మన్. మరి ఈ జన్మన్ యొక్క పూర్తి వివరణ ఏంటో తెలుసా? జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్. మరి ఏంటి ఈ పిఎం జన్మన్లో చేసే పనులు అంటే గనక, ఈ పిఎం జన్మన్ పథకంలో మొత్తం 11 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పనులన్నీ కూడా ఉంటాయన్నమాట. సో 11 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పనులు అంటే గనక, ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖ దగ్గరకి వెళ్ళి ఇంకా వాటికి సంబంధించిన ఆఫీసర్స్కి వెళ్ళి ఇలా అప్లికేషన్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో అటువంటి అవసరం ఏమీ లేకుండా ఆ 11 మంత్రిత్వ శాఖలకి సంబంధించిన సేవలన్నీ కూడా ఒకే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేయడం కోసం ఈ పిఎం జన్మన్ పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నమాట. సో ఈ 11 మంత్రిత్వ శాఖలకి సంబంధించిన పనులు, ఇంకా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వారికి అందించే సేవలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సూపర్వైజ్ చేస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ పిఎం జన్మన్ పథకంలో ముఖ్యంగా అందించే సేవలేంటి తెలుసుకుందాం ధీరాలో.

0: సూపర్ మచ్చి
1: తందాచే తందాచే ఎంగ వెట్టు తంగ తిరయ వంకయ్యల తందాచే
0: సూపర్ మచ్చి.

దేవిశ్రీ ప్రసాద్ శ్రావణ భార్గవి పాడిన సాంగ్ అయితే విన్నారు సనాఫ్ సత్యమూర్తి మూవీ నుంచి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. సమయం 1:44 దాటి 30 సెకండ్లు కావస్తుంది. మరి ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం ధీరాలో పిఎం జన్మన్ పథకానికి సంబంధించిన వివరాల గురించి. సో ముందుగా ఈ పర్టికులర్లీ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వారు ఎక్కడెక్కడ నివసిస్తున్న వారికి పక్కా గృహ నిర్మాణం కోసం 2 లక్షల రూపాయలని ఆర్థిక సహాయం కేటాయిస్తారన్నమాట. ఇంకా ఈ పర్టికులర్లీ వర్నరబుల్ గ్రూప్ ఎవరైతే ఎక్కడైతే ఉంటారో ఆ గ్రామాలన్నింటినీ కూడా గుర్తించడం అయితే జరిగింది. అవన్నీ కూడా 6,500 ఉన్నట్టుగా గుర్తించడం జరిగిందనమాట. సో వీరందరికీ కూడా దగ్గరలోని టౌన్స్కి కానీ ఇంకా దగ్గరలోని ఇంకా పెద్ద పెద్ద సిటీస్కి కానీ కనెక్టివిటీ కోసం 8,000 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుందనమాట. సో ఒక ట్రైబల్ విలేజ్లో 20 కంటే తక్కువ ఇళ్లు ఉంటే గనక వారందరికీ కమ్యూనిటీ వాటర్ సప్లైని అందించడం జరుగుతుంది. సో అంతకంటే ఎక్కువ ఉంటే అంటే 20 ఇళ్లు కంటే ఎక్కువ ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్లీ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో వారందరికీ ప్రత్యేకంగా ప్రతి ఇంటికి కూడా వాటర్ కనెక్షన్ని అందించడం జరుగుతుందన్నమాట. సో ఇంకా విద్యుత్ అవసరాల కోసం ఒక ఇంటికి సోలార్ ప్యానెల్ ఇన్స్టలేషన్కి పూర్తి సబ్సిడీని కూడా అందించడం జరుగుతుందన్నమాట. ఇంకా వీరితో పాటు ఏ మౌలిక సదుపాయాలని ఈ పిఎం జన్మన్ పథకం ద్వారా అందుకోవచ్చో తెలుసుకుందాం ధీరాలో.

1:55 దాటి 30 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరా అని ఇంకా ఇప్పుడైతే సాంగ్ అయితే విన్నారు కదా. తమన్ మ్యూజిక్ కంపోజిషన్లో భాస్కర్ భట్ల రవికుమార్ గారు లిరిక్స్ అందించగా కార్తిక్ మానసి పాడిన సాంగ్ అయితే విన్నారు అఖిల్ మూవీ నుంచి. పిఎం జన్మన్కి సంబంధించిన పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం. సో ఇంకా ఈ పిఎం జన్మన్ పథకం ద్వారా పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వారికి ఇంకా ఏ సదుపాయాలు అందిస్తారు అంటే, వారి ఆరోగ్య అవసరాల కోసం మొబైల్ మెడికల్ యూనిట్స్ని అందించడం జరుగుతుందన్నమాట. సో ఈ మొబైల్ మెడికల్ యూనిట్స్లో కేవలం ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన సేవలు మాత్రమే కాకుండా వివిధ రకాల డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మెడిసిన్స్, ఇంకా వాటిని ట్రీట్ చేసేందుకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంటుంది. సో పసిపిల్లల బాగోగుల కోసం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఇంకా కొన్ని గ్రామాల్లో ఎక్కడైతే పెద్ద స్కూల్స్ అయితే ఉంటాయో ఆ స్కూల్లో ప్రతి ఒక్కళ్ళు వచ్చి చదువుకునేందుకు హాస్టల్స్ కోసం హాస్టల్స్ నిర్మాణం చేయడం కూడా ఈ పిఎం జన్మన్లో ఒక భాగం అన్నమాట. సో పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి గుర్తించాలి. ఆ తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ పర్టికులర్లీ వర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకుంటుందన్నమాట. సో పిఎం జన్మన్ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు ముందుగా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ద్వారా

తమ వివరాలను నమోదు చేయించుకోవాలి. అలాగే వారి ట్రైబల్ విలేజ్ని సంబంధిత జిల్లా యంత్రాంగం ద్వారా గతిశక్తి పోర్టల్ ద్వారా నమోదు చేయించుకోవాలి. ఈ విధంగా చేయించుకోవడం ద్వారా పిఎం జన్మన్కి సంబంధించిన ఫెసిలిటీస్ ఇంకా బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మారుమూల ట్రైబల్ విలేజెస్ ఏవైతే ఉంటాయో వారందరూ కూడా పొందే వీలు కలుగుతుంది. మరి ఈరోజు ధీరాలో పిఎం జన్మన్కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ ఇంకా బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నారు కదా. సో ఉండడానికి ఇల్లు, ఇంకా తాగడానికి వాటర్ దగ్గర నుంచి మొబైల్ మెడికల్ యూనిట్స్, అంగన్వాడీ సెంటర్స్, హాస్టల్స్, ఇలాగా రకరకాలుగా ఎన్నో సేవల్ని అందిస్తుందన్నమాట. సో ఈ విధంగా అన్ని సేవల్ని పొందాలంటే కూడా చాలా మంత్రిత్వ శాఖలకి సంబంధించిన ఆఫీసర్స్ ఇవన్నీ కూడా తిరగాల్సి ఉంటుంది. సో అటువంటి ప్రాబ్లం లేకుండా 11 మంత్రిత్వ శాఖలకి సంబంధించిన సేవలన్నింటినీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్కి ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, ఏదైతే జిల్లా యంత్రాంగం ఉంటుందో వారికి తెలియజేస్తే కనుక అప్పుడు పిఎం జన్మన్కి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా పొందే వీలు కలుగుతుంది.

0: City FM 101.3
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी.

0: 2:17 దాటి 35 సెకండ్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. ఇంకా సందడిలో ముందుగా బాస్ మూవీ నుంచి సాంగ్ అయితే వస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్యుర్ ఆర్జే ఆదిత్య.
1: ఎక్కడో ఒక్క చోట.

చంద్రబోస్ గారి లిరిక్స్ లో టిప్పు సునీత గారు పడిన సాంగ్ అయితే విన్నారు బాస్ మూవీ నుంచి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు వచ్చేస్తున్న సాంగ్ చంద్రబోస్ గారి లిరిక్స్ లో హరిహరన్ సుజాత గారు పడిన పాట మాస్టర్ మూవీ నుంచి.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ రాజే ఆదిత్య. సమయం 2:30 దాటి 30 సెకండ్లుగా వస్తుంది. మరి మనం ఎంటర్ అయిపోయాం సందడే సందడిలో. మరి సందడే సందడిలో మొట్టమొదటిగా నేను అడగబోయే ప్రశ్న, గంగి గోవు పాలు గరుడైనను చాలు, మరి ఈ పాదం ఏ శతక పద్యంలోనిది? గంగి గోవు పాలు గరుడైనను చాలు, ఈ ఒక పాదం ఏ పద్యంలోనిది? మరి ఏ పద్యంలోనిది? ఆ పద్యం రాసిన వారి పేరైనా, లేకపోతే ఆ శతక పద్యం పేరైనా, శతక పద్యం పేరైనా, ఇంకా పద్యాన్ని రాసిన వారి పేరైనా, రెండు కూడా ఒకటే. మరి ఆలోచించి చెప్పేయండి సమాధానం. మరి సమాధానం పంపించాలంటే 8662488144, 8662488814. మరి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, మరి ఈ పాదం ఏ పద్యంలోనిది? ఎవరు రాశారు?

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

2:38 దాటి 8 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి సందడే సందడిలో మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న, గంగిగోవు పాలు గరిటెనెను చాలు, ఈ పాదం ఏ పద్యంలోనిది? సో పద్యం రాసిన వారు ఎవరు తెలిస్తే గనక మెసేజ్ చేసేయమన్నాను. మరి మెసేజెస్ అయితే వచ్చేసాయి, ఎవరెవరు మెసేజెస్ చేశారో చదివి వినిపించేస్తాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కోనేరు విష్ణు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి బోరెల్లి జయన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పేరైతే మెసేజ్ చేయలేదు, కరెక్ట్ ఆన్సర్, మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ అనంతపురం నుంచి అనురాధ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. జయం బాషా గారు కర్నూలు జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా విశ్వనాథచారి గారు చిక్బళ్ళాపూర్ కర్ణాటక నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ కుస్మా గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఖమ్మం జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు రెబ్బవరం గ్రామం నుంచి అమీదా బేగం, రజియా, హాసిఫా, కరెక్ట్ ఆన్సర్. నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గుంతకల్లు అనంతపురం జిల్లా నుంచి ఆర్కే రాజు, రేణుక, ఆదిత్య, భాస్కర్ రాజు, అనుదీప్తి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి మెసేజ్ చేస్తున్నారు పరుష, ఓకే మీ పేరా అండి అది, ఓకే పరుష గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు సర్దార్ గారు, ఎస్ ఏమైనా శతక పద్యంలోనిదా అంటూ. అవును శతక పద్యంలోనిదే, పద్యంలో 4 పాదాలు అంటే నథింగ్ బట్ 4 లైన్స్ అయితే ఉంటాయి కదా, అందులో ఫస్ట్ లైన్ అయితే చెప్పాను. ఆ ఫస్ట్ లైన్ ప్రకారం ఆ పద్యాన్ని ఎవరు రాశారు, ఇది క్వశ్చన్ అనమాట. పులిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు, లక్ష్మీకాంత్, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. జేరిపోతుల బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా తరాలపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి రామకార్తీక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. చైతన్య గారు మెసేజ్ చేశారు అన్నమయ్య జిల్లా వాయల్పాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు నవోదయ కాలనీ నుంచి ఇమాంబి వలీ భాష, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు పెద్దగూడెం గ్రామం వనపర్తి జిల్లా నుండి షబానా మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామల్ల చన్మస్థానరావు గారు, పెదమస్థానరావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మండూరు మధుకుమార్ గారు, లక్ష్మీదేవి గారు, వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. లతా కుమారి గారు, రాజమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు సోమాల మండలం కామిరెడ్డి జిల్లా నుండి, కామిరెడ్డి వారి పల్లి నుండి మెసేజ్ చేస్తున్నారు అన్నమయ్య జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాజోల్ మండలం నుండి మెసేజ్ చేస్తున్నారు ఎవరు అంటే చరణ్ సాహిత్య సౌమ్య గారు, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఈ పాదం ఆ శతకంలోనిది అంటూ పాలెంపోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు కొమరం భీం జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు, కాదండి రాంగ్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పరుష మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఏంటంటే వేమన శతక పద్యంలోనిది ఈ పాదం. ఇంకా రెండవ ప్రశ్న వచ్చేసి సందడే సందడిలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉప్పు నీటి సరస్సు ఏది, ఆంధ్రప్రదేశ్లో ఉప్పు నీటి సరస్సు ఏది తెలిస్తే గనక 8662438114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

2:50 దాటి 26 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి అడిగిన ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప్పునీటి సరస్సు ఎక్కడ ఉంది? మరి తెలిస్తే గనక మెసేజ్ చేసేయచ్చు 8662484 మరి ఏఎం రత్నం గారు లిరిక్స్ అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, హరిణి గారు పాడిన సాంగ్ అయితే విన్నారు. ఓకే ఒకడు మూవీ నుంచి. మరి పాటకు ఇంకా అదే క్వశ్చన్కి సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం. సో ఫస్ట్ మెసేజ్ ఎవరు మెసేజ్ చేశారు? పెడన జోగానందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. క్యాదర్ వీరేష్ గారు రాజోల నుండి, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, ఆన్సర్ ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ గారు కుటుంబ సభ్యులు, ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాజుల నుండి బోరెల్లి జయన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గొల్లేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. శబానా గారు పెదగూడెం గ్రామం వనపర్తి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు రబేనా మెసేజ్ చేశారు, కొమరం భీం జిల్లా నుండి. అది ఒడిశాలో ఉంటుంది. నేను అడిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉప్పు నీటి సరస్సు గురించి. రాజోల మండలం వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్ చరణ్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? సర్దార్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ అయ్యప్ప నగర్ విజయవాడ నుండి కోనేరు విష్ణు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి మెసేజ్ చేశారు, బిజిలీ వెంకటేష్ గారు, శ్యామల గారు మాట్లాడుతుంది ఆదిత్య. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. జయం బాషా గారు ఇంకా కుటుంబ సభ్యులు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఇంకా మరిన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి. మరిన్ని మెసేజెస్ చదివే ముందు ఒక సాంగ్ అయితే వినేద్దాం ఇప్పుడు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజ నిర్వహించి సారి సమర్పించారు. అనంతరం జలహారతి ఇచ్చారు. రాష్ట్రంలో ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల అభివృద్ది పనులు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ధి, మార్కెటింగ్, మౌలిక సదుపాయాలపై నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం చిన్న కొమ్మరలో 3478 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న సిమెంటు ప్లాంట్ విస్తరణ నిర్మాణ పనులకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాల్లో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పనులను అధికారులతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి సురేష్ గోపి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు తమ సృజనాత్మకతను చిత్రలేఖనం ద్వారా అద్భుతంగా ప్రతిబింబించి పతకాలు సాధించడం అభినందనీయమని అన్నారు. అత్యవసర వైద్య చికిత్సలు అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుడ్డిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం పుట్టవారిపాలెంలోని క్యాంపు కార్యాలయంలో అత్యవసర శస్త్రచికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుంచి ప్రభుత్వం మంజూరు చేసిన హామీ పత్రం, ఎల్ఓసీలను లబ్ధిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. దేశ నీటిపారుదల రంగానికి కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి అన్నారు. డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి సందర్భంగా విజయవాడలోని ఆయన సమాధి వద్ద మంత్రి ఈరోజు నివాళులర్పించారు. తిరుమలకు సంబంధించిన నకిలీ వెబ్సైట్లు, మధ్యవర్తుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆన్లైన్ దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే చేసుకోవాలని కోరారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు.

0: ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విభూత్ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101 పాయింట్ ఫ్రీక్వెన్సీపై విత్యూర్ ఆర్జే ఆదిత్య. సమయం 3:04 దాటి 24 సెకండ్లు కావస్తుంది. మరి అడిగిన ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో ఉప్పునీటి సరస్సు ఏది? ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి కదా, మరి ఎవరు పంపించారో చదివి వినిపించేస్తాను. నున్న నుంచి శోభారాణి, రంగారావు, అవినాష్ సాగర్ ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. గెడ్డ వెంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. కొల్లేరు ఈజ్ ఎ ఫ్రెష్ వాటర్ లేక్, అది మంచినీటి సరస్సు. నేను అడిగింది ఉప్పు నీటి సరస్సు ఆంధ్రప్రదేశ్లో. సూరంపల్లి గన్నవరం నుండి మెసేజ్ చేస్తున్నారు. రవి తులిమిల్లి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నోతి సత్యానంద్ గారు హయాత్ నగర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ దామర్ల చినమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. రెబ్బవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు మీరా రహీం. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు కృష్ణ సంతోష్ గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. చింతాల శంకర్ గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, చైతన్య గారు మెసేజ్ చేస్తున్నారు వాయల్పాడు నుండి. కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం మెసేజ్ చేస్తున్నారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు, నాగభూషణ గారు, వగ్గా శివాయి గారు, పెద్దనగర్ మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు బంగారాజు గారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్, ఎస్ కరెక్ట్ ఆన్సర్. తేజేశ్వరి శ్రీనివాసులు గారు, విజయలక్ష్మి గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు కర్నూలు జిల్లా నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు, లక్ష్మి గారు, వడియంపేట నుండి. కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పరుష మెసేజ్ చేశారు, మరి ఆన్సర్ అయితే పంపించలేదు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే హనుమకొండ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు జేరిపోతుల బుచ్చయ్య గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఒడిశా నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కీర్తిరాజ్ కుమార్ గారు మెసేజ్ చేస్తున్నారు నిజామాబాద్ నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎర్మిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి మెసేజ్ చేస్తున్నారు బిజిలి వెంకటేష్ గారు, శ్యామలా గారు. కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల నుండి మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అక్తార్ వలీ బాషా గారు మెసేజ్ చేశారు. ఆన్సర్ కాదు, ఆన్సర్ వేరే పేరు అయితే ఉంది ఈ ఉప్పునీటి సరస్సుకి ఆంధ్రాలో ఉన్నది. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి గారు మెసేజ్ చేశారు. ఇంకా తిరుపతమ్మ దంపతులు ఉప్పునీటి సరస్సు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఆర్కే రాజు, రేణుకా గారు మెసేజ్ చేశారు గుంతకల్లు అనంతపురం జిల్లా నుండి. కొల్లేరు అయితే కాదు, కొల్లేరు మంచినీటి సరస్సు. సులోచన గారు కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. సురేఖ గారు కొత్తగూడెం నుంచి. క్వశ్చన్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉప్పునీటి సరస్సు ఏది? ఇది ప్రశ్న. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముతిజావలి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి ఒడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. ఎడమ్ అంకయ్య గారు ఆన్సర్ కరెక్ట్ చేసుకున్నారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. శ్రీరామారావు గారు, అపరాజిత గారు పెనమలూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. సురేఖ గారు కొత్తగూడెం నుంచి. ఎస్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, గుంతకల్లు అనంతపురం జిల్లా నుండి ఆర్కే రాజు, రేణుకా గారు, అనుదీప్తి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, కాకాని నుంచి సుమా గారు మెసేజ్ చేశారు, చిన్న కాకాని నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. గుంతకల్లు నుంచి ఆర్ ఆదిత్య. కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్, బ్రహ్మం గారు ఖమ్మం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. చిలుక సరస్సు కాదు సురేఖ గారు, ఆన్సర్ వచ్చేసి ఏంటంటే పొలికాట్ సరస్సు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉప్పునీటి సరస్సు. చిలుక సరస్సు కూడా ఉప్పునీటి సరస్సే, కానీ అది ఒడిశాలో ఉంటుంది. సందడే సందడిలో మరి మూడవ ప్రశ్న వచ్చేసి ఏంటంటే, సంధ్యవేళ అని చెప్పి అంటుంటారు కదా, మరి ఈ సంధ్యవేళ ఈవినింగ్ పూటే వస్తుందా? కాదు, ఇంకా రోజులో చాలా సంధ్యవేళలు అయితే ఉన్నాయి. మరి రోజులో ఎన్ని సంధ్యవేళలు ఉన్నాయి? దీన్నే సంధికాలం అని కూడా పిలుస్తుంటారు. సో సంధ్యవేళ, సంధికాలం రెండు ఒకటేలే. కాబట్టి రోజులో ఎన్ని సంధ్యవేళలు ఉంటాయి తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662488148462684. 8 6 6 2 4 8 8 8 1 4.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

3:16 దాటి 13 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే, రోజులో మొత్తం ఎన్ని సంధ్య వేళలు ఉంటాయి? సీతారాములు మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇంకా మన క్వశ్చన్కి తగ్గట్టుగానే ఉందన్నమాట ఈ పాట. వేటూరి గారి రచనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు బృందం పాడిన పాట సీతారాములు మూవీ నుంచి. మరి ఇంకా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం, ఎవరెవరు కరెక్ట్గా మెసేజ్ చేశారు. సో నాకైతే తెలిసి ఫస్ట్లో రెండే ఉంటాయి అని అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది ఆన్సర్ ముందే ఎందుకు రివీల్ చేస్తాను. సో మీరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు మెసేజ్ చేశారు, నేను అనుకున్నట్టే రెండేనా? కాదు, ఆన్సర్ రెండే అయితే కాదు. కేదర్ వీరేష్ గారు రాజల నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. నందిగామ నుంచి మెసేజ్ చేస్తున్నారు ఉమా జానకీరామ్, ఎస్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, రెండు కాదు. ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు మెసేజ్ చేశారు కొమరం భీం జిల్లా నుండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కాదండి. కోనేరు విష్ణు గారు, అయ్యప్ప నగర్ విజయవాడ నుండి, అంటే రెండేనా? కాదు. అనంతపురం నుంచి రమేష్ గారు మెసేజ్ చేశారు, కాదు కాదు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ బ్రహ్మం గారు ఖమ్మం నుండి మెసేజ్ చేశారు, ఆన్సర్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దరిపినేని సాయి గారు, కృష్ణ గారు, కుటుంబ సభ్యులు కర్నూలు నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎర్రమెల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు, రెండైతే కాదు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఖమ్మం నుండి మెసేజ్ చేస్తున్నారు రెబ్బవరం గ్రామం నుంచి నాగుల్ మీరా గారు, రహీం గారు, కాదండి. నెక్స్ట్ ఇంకా ఆర్కే రాజు, రేణుకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు గుంతకల్లు అనంతపురం జిల్లా నుండి, ఒకటి మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మెసేజ్ మాదుగుండు రాజేశ్వరన్ గారు మెసేజ్ చేస్తున్నారు రాజుల మండలం వీవర్స్ కాలనీ నుంచి, కాదు. లతా గారు ఉయ్యూరు నుంచి మెసేజ్ చేశారు, ఆన్సర్. అందరు దగ్గరికే వచ్చారు కానీ ఒకటి మిస్ అయిపోయారు అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఆ ఒకటి నేను చెప్తాను కాబట్టి ఈ క్వశ్చన్కి అందరు పంపించే ఆన్సర్స్ తప్పే అయ్యుండొచ్చు. మరి చూద్దాం ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేస్తారో చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూర్యబాబు గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ గొల్లేపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్ గారు మెసేజ్ చేశారు.

నెక్స్ట్ ఇంకా మెసేజ్. కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు. బంగారాజు గారు ఆదోని నుండి మెసేజ్ చేశారు. ఆన్సర్ ఒక్కసారి ఉందిగా, శుభ సంధ్య వేళ అని. అంటే పాటలో ఒక్క సంధ్య వేళ ఉండొచ్చు, ఎందుకంటే ఆ పాట ఆ సంధ్య వేళలో పాడారేమో, కానీ అసలు మామూలుగా రోజులో ఎన్ని సంధ్య వేళలు ఉంటాయని చెప్పి అడుగుతున్నాను. నెక్స్ట్ మెసేజ్. చిలుక నారాయణ గారు అనసూయ యమునా జాన్కంపేట నిజామాబాద్ నుంచి చక్రధర్ మహిధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుండి మెసేజ్ చేశారు. కాదు, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? దామర్ల చినమస్తన్రావు గారు పెదమస్తన్రావు గారు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి గారు నాగభూషణ వాగ్య శివయ్య గారు మెసేజ్ చేశారు. రెండైతే కాదు. నెక్స్ట్ మెసేజ్. శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా దాసేపాల్ నుంచి మొదటి ఒక్కటి సూర్యోదయం సూర్యాస్తమయం. ఇంకా సో మొత్తం మీరు పంపించిన సంధ్య వేళలైతే రెండా. కలమంద్రపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు కాశీ ముతుజావలి గారు. దగ్గరికి వస్తున్నారు కానీ ఇంకొకటి మిస్ అవుతున్నారన్నమాట. మరైతే ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి శివపురం మూవీ నుంచి ఇప్పుడైతే ఒక పాట విన్న తర్వాత ఈ క్వశ్చన్కి అసలు ఆన్సర్ ఏంటో నేను రివీల్ చేస్తాను.

3:24 దాటి 33 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మరి మన ప్రయాణం ఎక్కడ ఆగింది అంటే సందడి సందడిలో రోజులో మొత్తం ఎన్ని సంధ్య వేళలు ఉంటాయి? సో అందరి దగ్గరికే వచ్చారు ఆన్సర్, కానీ ఒకటి మిస్ అయిపోయారు. సో ఇక్కడ అన్న నేను చెప్పిన ఒకటి మిస్ అయ్యారు అన్న వాళ్ళకి వాళ్ళ అసలు ఆన్సర్ ఏంటో తెలిసిపోయి ఉంటుంది. సో మళ్ళీ మెసేజ్ అయితే చేయకండి, ఇంకా చాలా మెసేజెస్ అసలు చదవమని వాళ్ళవి అయితే ఉన్నాయి. మరి చూద్దాం ఇంకా ఆ చదవని మెసేజెస్లో ఎక్కడైనా కరెక్ట్ ఆన్సర్ ఉందో లేదో. అనంతపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు ఇమాంబీ ఇంకా అక్తర్ వలీ బాషా గారు. కాదు, ఒకటి మిస్ అయిపోయారు. సో ఒక రోజులో రెండు సంధి వేళలు ఉంటాయి అంటూ జేరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుండి మెసేజ్ చేశారు. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప మెసేజ్ చేశారు. 3. ఓకే, పెద్దగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు షబానా గారు. నెక్స్ట్ ఇంకా గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. భాస్కర్ గారు పెడన నుండి. ఓకే, నెక్స్ట్ ఇంకా సత్యానంద్ గారు హయాత్ నగర్ నుండి మెసేజ్ చేశారు. 3 ఉంటాయంటారా? ఓకే, నాగార్జున గారు, లక్ష్మీ గారు వడియంపేట అనంతపురం నుంచి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. కాదు, 3 అన్నారు కదా మీరు, 2 అన్నారా? రాంగ్ ఆన్సరే. లతా కుమారి గారు, రాజమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు కామారెడ్డి వారిపల్లి నుంచి తిరుపతి జిల్లా. ఓకే, నెక్స్ట్ ఇంకా భీమేశ్వర గారు పెడన నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ పాపారావు గారు నర్సాపురం నుంచి, కానూరు నుంచి తాతారావు గారు మెసేజ్ చేశారు. జవాబు ఆదిత్య, కాదండి, వెల్లుల్లా నుంచి. జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఖమ్మం నుంచి మెసేజ్ చేస్తున్నారు నాగుల్ మీరా గారు, అమినా బేగం గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. కానీ ఫస్ట్ 2 అన్నారు కదా, కానీ ఆన్సర్ కరెక్ట్ చేసుకున్నారు. ఎస్, పర్లేదు. మరి ఇంకా చూద్దాం ఎవరు మెసేజెస్ చేశారు. కేదర్ వీరేష్ గారు కొంచెం ఒకటి ఎక్కువైపోయింది. కాదు, నెక్స్ట్ ఇంకా రాజేష్ రెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు కొమరం భీం నుంచి మెసేజ్ చేశారు. సులోచన గారు మెసేజ్ చేస్తున్నారు కరీంనగర్ నుండి. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నన్ను నుంచి శోభారాణి రంగారావు అవినాష్ సాగర్ కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. 2 ఉంటాయా? ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, అక్రపాక నుండి మెసేజ్ చేస్తున్నారు, పేరైతే మెసేజ్ చేయలేదు. నాసిక వేణు దేశాయిపేట నుండి మెసేజ్ చేశారు. 3 నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు సర్దార్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు మెసేజ్ చేశారు. 1, 2, 3 మూడైనా పంపించింది. ఎస్, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మోహన్ రావు గారు, లీలావతి గారు మెసేజ్ చేస్తున్నారు కపల్దొడి నుండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య అంటూ ఆన్సర్. కర్నూతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి. మొత్తం ఉన్న సంధ్య వేళలన్నీ కూడా కరెక్ట్గానే వాటి పేర్లతో సహా మెసేజ్ చేశారు, కానీ ఒకటే మిస్ అయ్యారు. సో అందుకనే రాంగ్ ఆన్సర్ అని చెప్పి చెప్పట్లేదు ఎవరైతే ఈ మెసేజ్ చేశారు. లాస్ట్లో చెప్తాను, పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి. నెక్స్ట్ మెసేజ్ ఇంకా సురేఖ గారు కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా

3:35 దాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. ఎందుకో మరి సంధివేళ దగ్గర ఆగిపోయాం. మరి చూద్దాం ఎన్ని సంధ్యాకాలాలు సంధివేళలు ఉన్నాయి మన రోజులో, ఒక రోజులో. సో మెసేజెస్ ఇంకా ఉన్నాయి, మరి ఎవరెవరు మెసేజెస్ చేశారో ఇంకా చదివి వినిపించేస్తాను. గనగలూరును నుంచి మెసేజ్ చేస్తున్నారు రామకృష్ణారెడ్డి గారు, కర్ణాటక నుండి. ఎస్, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? అనంతపురం నుంచి అనురాధ గారు. నెక్స్ట్ ఇంకా శ్రీకాకుళం నుండి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు. భాస్కర్ రాజు గారు, రేణుకా గారు గుంతకల్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్, రోజుకి 24 గంటల సమయం ఉంటుంది, దీన్ని బట్టి మొత్తం 24 సమయ వేళలు ఉంటాయి. కోమల్ గారు మెసేజ్ చేశారు, సంధ్య వేళలు అడిగాను, సమయ వేళలు అయితే కాదు. నెక్స్ట్ ఇంకా గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి గారు మెసేజ్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, యశోద జానకిరాజ్ మెసేజ్ చేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ గారు మెసేజ్ చేశారు. కాదు. నెక్స్ట్ ఇంకా మెసేజ్, తేజ వేదాంశ్ మౌనిక గారు చెన్నై నుండి మెసేజ్ చేశారు. కాదు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా. సో సాయంత్రం వేళ సంధ్యాకాలం ఉంటుందని చెప్తారు కదా, ఒకటే ఉంటుంది. కోటగిరి మల్లికార్జున్ గారు జగిత్యాల నుండి. ఓకే, నెక్స్ట్ మెసేజ్, కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్, చైతన్య గారు వాయల్పాడు నుండి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. ఎస్, నెక్స్ట్ ఇంకా రంగోలి శ్రీనివాస గౌడ్ గారు నందిపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు. మొత్తం 3 అంటూ. ఓకే, వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి, నొన్న నుంచి శోభారాణి రంగారావు మెసేజ్ చేశారు. ఆన్సర్ ఆల్రెడీ మెసేజ్ చేశారు కదా. అయితే నెక్స్ట్ ఇంకా మండూరు మధుకుమార్ గారు మెసేజ్ చేశారు, 3 అంటూ. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి శివగంగా గారు మెసేజ్ చేశారు. నరసన్న గారు, జానకీరామ్ గారు నందిగామ్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా రామణ్ణకోట నుంచి దుబాయ్ భాషా గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు? నంద్యాల జిల్లా నుండి కిషోర్ గారు మెసేజ్ చేశారు. భాస్కర్ గారు పెడన నుండి ఆల్రెడీ పెట్టారు కదా 3 అని. ఎస్, కానీ దగ్గరగా వచ్చారన్న కదా. బంగారాజు గారు ఆదోర్ నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారు? తేజస్వరి శ్రీనివాసులు గారు మెసేజ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి? ముల్లగుర్తి గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు, కర్నూలు జిల్లా. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు? అనంతపురం నుంచి వెంకట చలపతి గారు, రమేష్ గారు మెసేజ్ చేశారు. ఆన్సర్ వచ్చేసి నేను చెప్పిన, ఆల్రెడీ ఒకళ్ళు ఎవరో మెసేజ్ చేశారు, కొంచెం దగ్గరకు వచ్చారు అంటే కేదర్ వీరేష్ గారు అనుకుంటా. మరి ఆన్సర్ ఏంటంటే, రోజుల మొత్తం తిట్టుకోకూడదు, 4 సంధ్యలు అయితే ఉంటాయి. సో అందరూ చాలామంది 3 అని చెప్పి అన్నారు కదా, సో వాళ్ళందరికీ కూడా దగ్గరగా వచ్చారని చెప్పాను నేను. ప్లస్ 1 చేస్తే 4 వచ్చేస్తుంది సంధ్యకాలాలు. అవును, ఇంతకీ 4 సంధ్య వేళలు అని చెప్పి అన్నావు, మరి ఇంతకీ ఆ 4 సంధ్య వేళ ఎప్పుడు? ఆల్రెడీ 3 పంపించిన వాళ్ళందరికీ కూడా తెలుసు.

అన్నమాట. నాలుగో సంధ్య వేళ ఎప్పుడంటే అర్ధరాత్రి. సో అర్ధరాత్రి ఎవరు మేల్కొని ఉండరు కాబట్టి అప్పుడు సంధ్య వేళ ఎప్పుడు వస్తే మాకెందుకు అని అనుకుంటారేమో, కానీ రోజులో మొత్తం జరిగేది అందరే మనకి తెలుసుకోవాలి కదా. రాత్రిపూట పడుకుంటున్నామని చెప్పేసి మనం టైం క్లాక్ అయితే కట్టేయట్లేదు కదా. సో రాత్రిపూట కూడా ఒక సంధ్య వేళ అనేది జరుగుతుందన్నమాట. సో ఎప్పుడెప్పుడు జరుగుతాయంటే కనుక ప్రాతః సంధి. సో ఎర్లీ మార్నింగ్ నుంచి నార్మల్ మార్నింగ్కి మనం ఇది అందరికీ తెలిసిందనమాట. ఎర్లీ మార్నింగ్ లేవండి, ఎర్లీ మార్నింగ్ లేవండి, 4 o'clock అలా చెప్పి అందరూ కూడా పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా. సో అదనమాట, ఇది ప్రాతః సంధి. సో మధ్యాహ్న సంధి ఈజ్ నథింగ్ బట్ 11:30 to 12:30 మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్కి వెళ్ళే టైం అనమాట. సాయం సంధ్య వేళ ఇది ఎక్కువగా అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా. సో అప్పుడే మనం అందరం కూడా ఇంట్లో లైట్స్ వేస్తారు, ఇంకా బయట లైట్స్ వేస్తారు. సో ఏంటంటే డే లైట్ అనేది అప్పుడు ఆగిపోతుంది, ఇంకా నైట్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. అదే సాయం సంధ్య వేళ, ఇది బాగా గుర్తుంటుంది ఎందుకంటే లైట్ అలా అలా తగ్గిపోతూ ఉంటుంది, చీకటి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ చీకటి తగ్గించడం కోసం మనం లైట్ వేసుకుంటాం కదా. ఇంకా ఏంటంటే అర్ధరాత్రి సంధ్య వేళ. సో ఈ అర్ధరాత్రి సంధ్య వేళ ఎప్పుడు లెక్కేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ రోజులో 12 గంటలు మొత్తం అంతా కూడా పగలు ఉండి 12 గంటలు రాత్రి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అనమాట. సో ఆ 12 గంటల రాత్రి సమయంలో హాఫ్ టైం అయిపోయిన తర్వాత అంటే 6 గంటలు రాత్రి వేళ అయిపోయిన తర్వాత మరొక 6 గంటలు రాత్రి వేళకి మధ్యలో ఈ అర్ధరాత్రి సంధ్య వేళ అనేది వస్తుందన్నమాట. అది సంగతి. సో అందరూ ప్రాతః సంధి, మధ్యాహ్న సంధి, ఇంకా చెప్పాలంటే సాయం సంధి ఇలాగా 3 పేర్లతో సహా పెట్టారు, కానీ మిస్ అయింది ఏంటి అంటే అర్ధరాత్రి సంధ్య వేళ. అది మాకు తెలియదులే అంటారా? ఎవరికీ కూడా తెలియదు, కానీ ఉన్న సంధి వేళ అది కూడా ఉంది. సో సంధికాలం నుంచి మనం బయటికి వచ్చేసాం కాబట్టి ప్రశ్న అయితే సంపూర్ణమైపోయింది. 4వ ప్రశ్న ఏంటంటే సందడి సందడిలో వేగంగా పరిగెత్తే జంతువు చాలానే ఉన్నాయి, కానీ ఆ వేగంగా పరిగెత్తే జంతువుల్లో మనిషి అదుపులో ఉంచుకోగలిగే జంతువు. సో ఇక్కడే కొంచెం ట్విస్ట్ ఉంది. వేగంగా పరిగెత్తే జంతువు కానీ మనిషి అదుపులో ఉంచుకోగలిగే జంతువు, ఇది ఏంటి? తెలిస్తే మెసేజ్ చేసేయండి 8662-4888-14కి.

3:46 దాటి 44 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. అడిగిన ప్రశ్న ఏమిటంటే, వేగంగా పరిగెత్తే జంతువు కానీ అది మనిషి అదుపులో ఉంచుకోగలం మనం, మరి మన అదుపులో ఉంచుకోగలిగిన ఫాస్ట్గా పరిగెత్తే జంతువు ఏంటో చూద్దామా. సో ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. ఎస్, పంపించిన 3 సంధ్యవేళలు కాకుండా ఇంకొక దాన్ని అది అంటారా? ఓకే, కొంచెం భయంగానే ఉంది వినడానికి. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నర్సాపురం నుంచి పాపారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నాగరాజు గారు కొదుమూరు నుండి మెసేజ్ చేశారు, కాదండి. నాసికా వేణు గారు దేశాయపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. రమేష్ గారు అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పరుష. నెక్స్ట్ ఇంకా జయం బాషా గారు కుటుంబ సభ్యులు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. రాజోల్ నుంచి బోరేరి జయన్న గారు మెసేజ్ చేశారు, అయ్యో అది మనిషి అదుపులో ఉంటుందా. భీమేశ్వరరావు గారు పెడన నుండి మెసేజ్ చేశారు. ఫణి సత్యశ్రీ తెనాల నుండి. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసిం ముతుజావలి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నందిపేట నుండి రంగోలి శ్రీనివాస్ గౌడ్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుంచి మాదగొండ రాజేశ్వరన్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి టైలర్ రమేష్ వెంకటాచలపతి గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ జేరిపోతుల బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా తరాలపల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు,

0: కరెక్ట్ ఆన్సర్. శంకర్ కుమారి గారు, మేఘనా చాణక్య గారు మెసేజ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి? కోదుమూరు మండలం ముల్లగుర్తి గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, పెద్దాపురం నుంచి. శెట్టి సూరిబాబు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు అఖ్తార్ వలీ బాషా గారు. అయ్యో, మనిషి అదుపులో ఉండగలిగిన జంతువు వేగంగా ప్రయాణిస్తుంది అని చెప్పి అడిగాను క్వశ్చన్ ఇక్కడ కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలే గారు, ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి సర్దార్ మెసేజ్ చేశారు. వెంకట సుబ్బయ్య గారు, కందికాయపల్లి గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్. కానా నుంచి తాతారావు గారు. కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూ నుండి. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు. కరెక్ట్ ఆన్సర్. కడన నుండి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా గడ్డం అంకయ్య గారు, బందరుపల్లి నెల్లూరు జిల్లా నుండి. రెండెందుకు, సెకండ్ పంపించిన ఆన్సరే కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకా కోమల్ గారు, కొండేష్ మెసేజ్ చేస్తున్నారు, బెళగల్ మండలం. ఓకే, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. కర్నూలు జిల్లా నుంచి ముజాఫర్నగర్ నుండి మెసేజ్ చేస్తున్నారు రామకార్తీక, వెన్నెలవల్లి, తులసి ఇంకా కుటుంబ సభ్యులు. ఎస్ కరెక్ట్ ఆన్సర్.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యోర్ ఆర్జే ఆదిత్య. చిలకా నారాయణ గారు, అనసూయ గారు జాన్కంపేట నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. పెద్దగూడెం గ్రామం వనపర్తి జిల్లా నుండి షబానా మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కాజా గ్రామం నుంచి నందం జగదీశ్వరరావు గారు, లక్ష్మీ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రెబ్బవరం గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు నాగుల్ మీరా గారు, అమీదా బేగం. కాదండి, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే కామేశ్వరిపేట గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు శ్రీకాకుళం నుండి. ఆన్సర్ అంటూ ఆన్సర్ పంపలేదు కళ్యాణి గారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ పేరైతే మెసేజ్ చేయలేదు, ఆన్సర్ అయితే మెసేజ్ చేశారు. పి జానకి రామ్ గారు, మణినాథ్ మెసేజ్ చేస్తున్నారు నందిగామ్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. జే పెద్దన్న గారు ఆలమూరు ఆనందపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య గారు సందడే సందడి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. శివదాస్ రెడ్డి గారు, తృప్తమ్మ గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు కొమరం భీం జిల్లా నుండి మెసేజ్ చేశారు. దాన్ని మనం పెంచుకోలేం కదా, నేను అడిగింది మనిషి అదుపులో ఉండగలిగిన జంతువు గురించి. సో హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు, నాగభూషణ గారు, ముంతా పెద్దన్న గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కడప జిల్లా ముదనూరు నుంచి అనంత్ నాగ్, త్రివేణి, నిఖిల్, మణిదీప మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కాదు, కరెక్ట్ ఆన్సర్ కాదు. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, మరి ఆ మెసేజెస్ చదివే ముందు ఇప్పుడు మారక్కర్ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: యార్ అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: 3:59 దాటి 30 సెకండ్లు కావస్తుంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. మరి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే గుర్రం. ఇది చాలామంది ఆన్సర్స్ కరెక్ట్గానే మెసేజ్ చేశారు. మరి ఇంతటితో ఈరోజు సందరే సందడిని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
1: आप सुन रहे हैं पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे.

0: एक रंजन श्रीवास्तव आपसे बातचीत जारी रहेगी इस छोटे से अंतराल के बाद।
1: अपनी सपनों को देनी है सही उड़ान और करियर बनाना है शानदार, तो कदम बढ़ाइए AISSMS पुणे की ओर। 100 वर्षों से अधिक की शैक्षणिक परंपरा के साथ AISSMS साकार कर रहा है देश भर के विद्यार्थियों का उज्जवल भविष्य। इंजीनियरिंग, इंफॉर्मेशन टेक्नोलॉजी हो या फार्मेसी, MBA हो या होटल मैनेजमेंट, साथ ही पॉलिटेक्निक, ITI, BBA या स्कूल एजुकेशन, हर क्षेत्र में गुणवत्तापूर्ण शिक्षा और करियर के बेहतरीन मौके यहाँ मिलते हैं। सावित्रीबाई फूले पुणे विद्यापीठ द्वारा लगातार 3 वर्षों तक बेस्ट कॉलेज अवार्ड से सम्मानित संस्थाएं, प्रैक्टिकल लर्निंग, इंडस्ट्री एक्सपोजर, आधुनिक लैब्स, मजबूत प्लेसमेंट्स और 3 लाख से अधिक एलुमनाई नेटवर्क के विश्वास से भरा हुआ NAC A+ और MBA मान्यता प्राप्त संस्थाएं और पुणे शहर की मध्य में मेट्रो कनेक्टेड कैंपस। तो देर किस बात की, एडमिशंस के लिए आज ही 8496045045 नंबर पर संपर्क करें या विजिट करें www.aissms.org।
2: इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे।
3: विंटनारो विविध भारती FM 101.3।
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
5: అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
6: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యర్ ఆర్జే ఆదిత్య. సమయం 4:31 దాటి 32 కావస్తుంది. మరి ఈరోజు వివిధలో ఎస్ జానకి గారు పాడిన సాంగ్స్ అయితే వినిపిస్తాను. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. జగదేక వీరుడు, ఆది లోకసుందరి మూవీ నుంచి.

4:38 దాటి 40 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం వివిధలో. మరి ఎస్ జానకి గారు పాడిన సాంగ్స్ అయితే వింటున్నారు కదా. మరి ఇప్పుడు వేటూరి గారి రచనలో పసివాడి ప్రాణం మూవీ నుంచి ఎస్ జానకి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. వివిధలో ఎస్ జానకి గారు పాడిన సాంగ్స్ అయితే వింటున్నారు. మరి ఇప్పుడు స్వర్ణకమల మూవీ నుంచి ఎస్ జానకి గారు పాడిన పాట, సివెనల సీతారామ శాస్త్రి గారి రచనలో.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగు

0: ఇవాళ మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యోర్ ఆర్జే ఆదిత్య. సమయం 4:50 కావస్తుంది. మరి వివిధాలో ఈరోజు ఎస్ జానకి గారు పాడిన సాంగ్స్ అయితే విన్నారు కదా, ఇవి ఈనాటి విశేషాలు సంగతులు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో కబుర్లతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు స్టే హ్యాపీ. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రాం వింటారు.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ హెల్తీ బోన్స్. ఎముకల దృఢత్వం కోసం ఏం చేస్తే బాగుంటుందో చేతన్ మీతో చెప్తాడు. ఎముకలు బలపడాలంటే ఎక్కువ కాల్షియం అవసరం. కాల్షియం బాగా ఉండే ఆహార పదార్థాలను రోజు తీసుకుంటే బోన్స్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ ఉంటాయి. మరి ఇవి ఏ ఫుడ్స్లో దొరుకుతాయంటే పొన్నగంటి కూర, బచ్చలి కూర, కొత్తిమీర, తోటకూర, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఇవన్నీ మనము తగిన మోతాదులో తీసుకుంటే చాలా మంచిది. మార్నింగ్ అండ్ నైట్ 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్కను మెత్తగా చూర్ణంలాగా చేసుకుని పాలలో కలిపి తాగితే కూడా మంచిది. 1 కప్పు వేడి పాలల్లో 1 టీ స్పూన్ నువ్వుల పొడిని కలిపి రోజుకు 3 సార్లు తాగితే ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. గ్లాస్ పాలలో అల్లం రసం, తేనెలను 1 టీ స్పూన్ చొప్పున రోజు తాగాలి. మునక్కాయలు కూడా మీ ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి, కాబట్టి వాటిని బాగా ఉపయోగించండి. మునక్కాయలే కాకుండా ఆ మునగ ఆకును కూడా యూజ్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్గా మోరింగా పౌడర్ అని షాప్స్లో కూడా అమ్ముతున్నారు. కొన్ని బాదం పప్పులను నీటిలో నానబెట్టి మార్నింగ్ పొట్టు తీసి ఆవు పాలలో కలిపి 1 గ్లాస్ తాగితే కూడా మంచిది. టొమాటోస్లో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఎముకలు బలపడతాయి. ఈ లైకోపిన్ అనేది ఎర్ర రంగులో ఉండే క్యారెట్, పసుపు పచ్చ రంగులో ఉండే బొప్పాయ, పింక్ కలర్లో ఉండే ద్రాక్ష పళ్ళలోనూ ఉంటుంది. కాబట్టి టమాటో జ్యూస్, క్యారెట్, బొప్పాయ, ద్రాక్షాల జ్యూస్లను తాగితే మంచిది. బోన్ డెన్సిటీ పెంచే ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం చాలా మంచిది. ఎందుకు అంటే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతమంది మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం? అందులో వ్యాయామం, డైట్ అండ్ ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి ఎంతమంది శ్రద్ధ తీసుకుంటున్నారు? కొంత వయసు దాటిన తర్వాత జీవనశైలి మరింత కష్టమవుతుంది, ముఖ్యంగా బోన్ డెన్సిటీ సమస్య కలిగిన వారు. మన శరీరంలో ఏ అవయవం నిలబడాలన్నా అందుకు ఎముకల సపోర్ట్ చాలా అవసరం అవుతుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోతే లైఫ్ స్టైల్ అస్తవ్యస్తం అవుతుంది. బోన్ డెన్సిటీని కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ ద్వారా ఇంప్రూవ్ చేయొచ్చు. అవి తెలుసుకోవాలంటే వినండి వెన్నెలా విత్ చేతన్.

మా ఈ ప్రోగ్రాం పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. లో బోన్ డెన్సిటీ అని వినే ఉంటారు, అంటే ఎముకల్లో సాంద్రత తగ్గిపోయినప్పుడు దాన్ని లో బోన్ డెన్సిటీ అంటారు. అది మిమ్మల్ని మరింత కృంగదీయడం, ఎముకలు విరగడానికి దారితీస్తుంది. అంతేకాదు ఆస్టియోపోరోసిస్ కి కూడా దారితీస్తుంది. మన బాడీలో పాత ఎముకల స్థానంలో కొత్త ఎముకల ఉత్పత్తి వయసు పెరిగే కొద్దీ తగ్గుముఖం పడుతుంది. చిన్న పెద్ద అందరిలో ఎముకల బలాన్ని పెంచే మ్యాజిక్ ఫుడ్, హెల్తీ డైట్ ని మెయింటైన్ చేయడానికి అది మీ ఎముకల మీద ఏ విధంగా ప్రభావితం చూపుతుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు శరీరం యొక్క సామర్థ్యం పెంచడంలో అండ్ కాల్షియం గ్రహించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయినా వీటిలో కొన్ని ఇతర న్యూట్రియంట్స్ కూడా అధికంగా ఉంటాయి. అలాంటి ఆహారాలను మనం తీసుకోవాల్సిందే. అధిక న్యూట్రియంట్స్ కలిగి

0: బాడీలో బోన్ డెన్సిటీని పెంచడానికి ప్రత్యేకమైన ఆహారాల లిస్ట్ చేతంతో వింటూ ఉండండి వెన్నెల. ఫస్ట్ వి హ్యావ్ సోడియం. ఉప్పు మన శరీరంలో అవసరమయ్యే సోడియంని అందిస్తుంది. అదేవిధంగా ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కూడా శరీరంలో కాల్షియం మూత్రం ద్వారా అండ్ ఇతర బహిర్గత రూపాల్లో తగ్గిపోవడానికి కారణమవుతుంది. సాల్ట్ ఇంటేక్ తగ్గించడం ద్వారా ఎముకలు సాంద్రత నష్టపోవడాన్ని అరికట్టొచ్చు. ఆక్సలేట్స్ని కొన్ని ప్రత్యేకమైన ఆహారాల్లో కనుగొనడం జరిగింది. ఇవి కాల్షియం అధికంగా ఉన్న ఆహారాల్లో జోడించడం వల్ల కాల్షియంను గ్రహించకుండా చేస్తుంది. ప్రోటీన్స్ చాలా ప్రయోజకరమైనవి. కొన్ని రీసెర్చ్ ద్వారా ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఎముకలను డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ప్రోటీన్స్ తీసుకోవడం బ్యాలెన్స్ చేయగలిగితే ఈ సమస్యను నివారించడానికి సాధ్యమవుతుంది. వీట్ బ్రాన్ అంటే గోధుమ గడ్డి బోన్ డెన్సిటీ తగ్గించడంలో వీట్ బ్రాన్ 100% సహాయపడుతుంది. ఇది శరీరంలో కాల్షియం పోషణ చెందించి ఫైట్స్ అనే అధికంగా ఉంటుంది. బీన్స్, పచ్చి బఠానీలు అండ్ ఇతర లెగ్యూమ్స్ ఫుడ్స్లో ఫైట్స్ అధికంగా ఉంటాయి. ఇది కాల్షియం శరీరంలో గ్రహించడానికి సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి సహాయపడే ఆహారాల్లో ఇది ఒక బెస్ట్ ఫుడ్, ఎందుకంటే ఇందులో ఇతర న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని వండటానికి ముందు నీటిలో నానబెట్టాలి. దీనివల్ల ఫైట్స్ తగ్గుతాయి. మష్రూమ్స్ బోన్ ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది. అదేవిధంగా వీటిని తీసుకోవడం పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్డ్ గా భోజనంలో చేర్చుకోవడం మంచిదే. పొటాటో, టమాటో లాగా మష్రూమ్ కూడా ఒక వెజిటేబుల్ లాగానే యూజ్ చేయాలి. ఆకుకూరల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఆక్సలేట్ ఎఫెక్ట్ వల్ల కాల్షియం గ్రహిస్తుంది. రెడ్ మీట్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి బోన్ డెన్సిటీని తగ్గించడంలో బాగా సహాయపడతాయి. శరీరానికి ప్రోటీన్స్ చాలా అవసరం అయితే ప్రోటీన్స్ రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా హై ప్రోటీన్ మీట్ శరీరంలో కాల్షియం కోల్పోవడానికి కారణమవుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలకు చాలా హాని కలిగిస్తుంది. అందువల్ల ప్రాసెస్డ్ మీట్ అండ్ క్యాన్డ్ ఫుడ్ని నివారించడం మంచిది. ఫ్రెష్ ఫ్రూట్స్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. బేక్డ్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి. సాల్ట్ అధికంగా ఉండే సోడియం ఫుడ్స్ అండ్ ఇతర ఆహారాలను తినడం నివారించాలి. ఆల్కహాల్ వల్ల మీ బాడీకి చాలా నష్టం కలుగుతుంది. అంతేకాకుండా ఇతర ఎన్నో ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. కాఫీ, టీ తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని. ఏరియేటెడ్ అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఆర్ డేంజరస్ టు యువర్ హెల్త్. ఇది ఎముకల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది ప్రేగుల్లో ఫాస్ఫారిక్ యాసిడ్ మీద ప్రభావం చూపుతుంది. కాల్షియం గ్రహించడానికి అడ్డుపడుతుంది. విటమిన్ ఏ సప్లిమెంట్స్ కాల్షియం గ్రహించడానికి దోహదం చేస్తుంది. విటమిన్ ఏలోని రెటినాల్ విటమిన్ డి ఏర్పడటానికి సహాయపడుతుంది అండ్ ఇది ఎముకల కాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బోన్ డెన్సిటీ గురించి మాట్లాడుకున్నాం. మనం బోన్స్ ని ఎలా కాపాడుకోవాలి, దీనికి ఏంటి మంచి ఫుడ్, ఏవేవి అవాయిడ్ చేయాలో ఇవన్నీ మీకు వివరంగా చెప్పాను. సో ఫాలో ఆల్ దీస్ టిప్స్ అండ్ లీడ్ అ హెల్తీ లైఫ్.
1: మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా.

0: వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిద్ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిద్ భారతి ట్యూన్ చేయి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వియానిత్త పేర్కొన్నారు. మహిళా భద్రతకు అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ మీ భద్రత మా బాధ్యత పేరిట రూపొందించిన అభయ కార్యక్రమాన్ని నక్కపల్లిలో మంత్రి ఈరోజు ప్రారంభించారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నామని, శక్తి యాప్ శక్తి టీమ్స్ ద్వారా కూడా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని హోంమంత్రి సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో అనుమతులు త్వరగా ఇవ్వడం వల్లే భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కొమెలలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ 2 ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో పలు రైళ్లు నిలపాలని, స్టేషన్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలంటూ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విశాఖలోని డిఆర్ఎం లలిత్ బోరాను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుని వినతిపత్రం అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సుబ్రహ్మణ్య దిలకర్ పుంట్కర్ బూర్జా రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల పంపిణీ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఎరువుల పంపిణీ జరగాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ 13 ఈ వైజాగ్ నేవీ మారథాన్ కార్యక్రమం పేరిట నిర్వహించనున్నట్టు నేవీ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ మేరకు రేర్ అడ్మిరల్ ఎం మురళీమోహన్ రాజు ఆధ్వర్యంలో 538 మంది నేవీ సిబ్బంది స్థానికులు ఆర్కే బీచ్ వద్ద ట్రయల్ రన్ నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ జాబితాలోని ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ఏసిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న పనుల పురోగతిపై కలెక్టర్ ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు సత్వర పారదర్శక సేవలు అందించాలని సచివాలయ సిబ్బందికి విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి ఆదేశించారు. చీపురుపల్లి మండలంలోని చీపురుపల్లి 3 గ్రామ సచివాలయాన్ని ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ప్రజలకు అందిస్తున్న సేవలు, వివిధ శాఖల రికార్డులు, దరఖాస్తుల పరిష్కార స్థితి, హాజరు నమోదును పరిశీలించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు ఈ నెల 13 వరకు 6.51 లక్షల కోట్లకు చేరినట్టు ప్రభుత్వం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో వసూలైన మొత్తం కంటే ఇది 16% ఎక్కువని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు.

0: వెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్కా పోనీ ఎక్కడికన్నా టూర్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్ వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ సరదా సాయంత్రపు సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే ఆల్రెడీ 5:30 అయిపోయింది. మరి ఈ టైంలో మనమంతా గీత్ గాథా చల్లో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా, అందుకే మీకోసం ఇప్పుడు ఆషికి 2 మరియు తుమ్ బిన్ ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా గీత్ కథ చల్లో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ను వింటూ ఎంజాయ్ చేస్తూ, మరిప్పుడు నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ బేషరం మరియు బొంబాయి టాకీస్. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. దేశీయంగా మొబైల్ తయారీని ప్రోత్సహించే దిశగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. 62,500 కోట్ల రూపాయలతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు పిఎల్ఐ పథకం 2.0కు ఈరోజు ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దీంతోపాటు సెమీ కండక్టర్లు, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి పలు ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. దేశంలో ట్రూ అప్ విధానాన్ని అమలు చేసిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ట్రూ డౌన్ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటిరావు కుమార్ పేర్కొన్నారు. గత 2 ఏళ్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 3 ఏడాదిలోకి అడుగుపెట్టామని, 5 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తు తుది దశకు చేరిందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. అతి త్వరలోనే ప్రమాదానికి సంబంధించి తుది నివేదిక వస్తోందని పేర్కొన్నారు. త్వరగా నివేదిక ఇవ్వడం కంటే ప్రమాదం అసలు నిజాన్ని బయటపెట్టడమే తమకు ముఖ్యమని తెలిపారు. కృష్ణా జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం ప్రార్థనా సమావేశం సందర్భంగా విద్యార్థులతో యోగ సాధన నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు యోగాభ్యాసం సులభంగా నేర్పించేందుకు రూపొందించిన 18 నిమిషాల యోగా ఆడియో వీడియోను పీజీఆర్ఎస్ హాల్లో కలెక్టర్ ఆవిష్కరించారు. గిరిజన ప్రాంతాల్లో పేదలకు అందించే రేషన్ పంపిణీ పారదర్శకంగా జరగాలని, లబ్దిదారులకు సరుకుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి అధికారులను ఆదేశించారు. గుమ్మలక్ష్మీపురం మండలం ఎలివినిపేటలోని ప్రభుత్వ చౌకతల దుకాణాన్ని ఈరోజు ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. భారత వాయుసేనలో అగ్నిపద్ పథకం కింద అగ్నివీర్ వాయుసేన పోస్టుల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు పార్వతీపురం మండల యువజన సర్వీసుల శాఖ సెట్విజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి విశ్వేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. వన్డే ర్యాంకింగ్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇంగ్లండ్పై తొలి వన్డేలో 80 పరుగులు చేసిన భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 12 రేటింగ్ పాయింట్లు పెంచుకుని 803 పాయింట్లతో ఈ జాబితాలో 2వ స్థానానికి ఎగబాకాడు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు, నిఫ్టీ 26 పాయింట్లు రాబడ్డాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 96.29 రూపాయల వద్ద కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాతి ఎఫ్ఎం
1: 101.3.
3: వెల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 6:05. మరి ఈ టైంలో మనమంతా కృష్ణ తీరమంటూ న్యూ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ సింగ్ సింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాం కదా. అందుకే మీకోసం సిద్ధంగా ఉంది ఈనాటి మన ఈ కృష్ణ తీరం. ముందుగా ఒక మంచి సూపర్ హిట్ సాంగ్తో వెల్కమ్ చేపేద్దాం ఈనాటి ఈ కార్యక్రమానికి. అందుకే మీకోసం పెద్ద మూవీ నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రానున్న మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతోనే రాష్ట్రానికి అధికంగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరా శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో గడిచిన 2 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద ఈరోజు జలహారతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. పెన్నా వంశధార నదుల అనుసంధానం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తే రాష్ట్రానికి కరువు ఉండదని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యాయని 14 ఆగస్టున అనకాపల్లిలో గోదావరి జలాలకు జలహారతి ఇస్తామని చెప్పారు. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇరిగేషన్ శాఖకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రానికి జీవనాడి పోలవరం. ఈ రోజుకి 89% పనులు పూర్తి చేశాం. 2 ఏళ్లలో 2,250 కోట్లు నిర్వాసులకు అందించాం. రాబోయే రోజుల్లో మార్చి 2027 పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రానికి జీవనాడిగా తయారు చేస్తాం.
0: విద్యుత్ శాఖకు సంబంధించి రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో అమలవుతున్నాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా అవసరమైన అన్ని సబ్స్టేషన్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు. 5 ఏళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వాతావరణ హెచ్చుతగ్గుల కారణంగా రోజుకు సుమారు 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదవుతున్నప్పటికీ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. ట్రాన్స్కోను బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్మిషన్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ల నిర్మాణం వేగంగా సాగుతోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు త్వరగా అనుమతులు ఇవ్వడం వల్లే ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కుమెర్లలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ 2 ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలను తీసుకువస్తున్నామని చెప్పారు. దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికే వస్తున్నాయని నారా లోకేష్ వెల్లడిస్తూ,
2: ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్1 చేయాలని ఈ రోజు పక్క రాష్ట్రంతో పోటీపడి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో పోటీపడి ఈ రోజు ఆమ్కా తీసుకొచ్చాం. ఇక్కడ ఇండస్ట్రీని కూడా నిరుద్యోగ యువతి యువకులకి అనుసంధానం చేయాలి. అందుకే ఐటీఐలన్నీ ఇలాంటి కంపెనీస్ తో అనుసంధానం చేసి వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్లి ఐటీఐలో పెట్టి ట్రైనింగ్ చేపించి ముందలు తీసుకెళ్ళి లక్ష్యంతో పనిచేస్తున్నాం. యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పించాలి లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. భీమవరంలో ఈరోజు నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, ప్రస్తుత పురోగతి, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజూరైన నిధులను వివిధ శాఖలు సకాలంలో వినియోగించుకోవాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పైప్ లైన్ పనుల వల్ల రహదారులు దెబ్బతినకుండా ఆర్ఎన్పి శాఖతో సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు జిల్లాలోని అర్హులైన ప్రతి లబ్దిదారునికి చేరేలా అధికారులు పనిచేయాలని కోరారు. జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వైద్య ఆరోగ్యం, గృహ నిర్మాణం, ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర శాఖల పనితీరును కేంద్ర మంత్రి సమీక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: వ్యాప్తంగా 1500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించామని సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఆక్వా రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రొయ్య పిల్లలు, మేత ధరలను పెంచిన వ్యాపారులు సాగు చేసిన రైతులకు మాత్రం మద్దతు ధరలను తగ్గించి ఇస్తున్నారని విమర్శించారు. రొయ్యల ఎగుమతుల ద్వారా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు గ్రామంలోనే చివరి లబ్ధిదారునికి చేర్చడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేస్తోందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కొమరాడ మండలం బిన్నెడి గ్రామంలో ఈరోజు నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన రైతులందరికీ భూ హక్కు పత్రాలు అందిస్తామని చెప్పారు. గ్రామంలో ఎవరికైనా పాస్ పుస్తకాలు అందకపోయినా, ఇతర రెవెన్యూ సమస్యలు పెండింగ్లో ఉన్నా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాను ఐటీ హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాయణ కోరారు. జిల్లాలో ఐటీ పరిశ్రమల స్థాపనకు అనువైన కమర్షియల్ భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ భూముల వివరాలను ప్రభుత్వం రూపొందించిన itinfra.ap.gov.in పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ భవన యజమానులకు సూచించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో పలు రైళ్లను నిలపాలని, స్టేషన్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. విశాఖలోని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరాను ఆయన ఈరోజు కలిసి వినతిపత్రం అందజేశారు. రాయగడ ప్యాసింజర్ రైలును గరుగుబిల్లి జంక్షన్లో ఆపాలని, అలపి బొకారో ఎక్స్ప్రెస్, విశాఖ కోర్బా, సమత ఎక్స్ప్రెస్ రైళ్లు గజపతి నగరంలో నిలిచేలా చూడాలని కోరారు. అలాగే విశాఖ ఎక్స్ప్రెస్కు గజపతి నగరం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ వెసులుబాటు కల్పించాలన్నారు. వీటితో పాటు ప్రతి వారం వారణాసి వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా గజపతి నగరంలో ఆగేలా చూడాలని మంత్రి కోరారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా రాష్ట్రంలోని దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
1: వాయువ్య బంగాళాఖాతము దాని పరిసర ప్రాంతాలు అయినటువంటి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతము మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై కేంద్రీకృతమై ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపావరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. 22A దరఖాస్తుల స్థితిగతులు, పాస్ పుస్తకాల పంపిణీ, రీసర్వే, జాయింట్ ఎల్పిఎంస్, మ్యుటేషన్లకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతోనే రాష్ట్రానికి అధికంగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

జ్యోతి ఎఫ్ఎం 101.3 ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్స్

0: ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం కృష్ణ తీరంలో, మరి ఈనాటి కృష్ణ తీరంలో మనమంతా జింగ్ జింగ్ అమేజింగ్ అనిపించే విషయాల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం ఏంటంటే భయ్యా, మనలో చాలామందికి కాసేపు కూడా కుదురుగా కూర్చోకుండా ఓతక పని ఉన్న మహారాజుల్లాగా ఊరంతా తిరిగేస్తూ ఉంటాము. ఒకవేళ అలా కాకుండా కాసేపు కుదురుగా కూర్చుంటే ఏమవుతుందో తెలుసా? ఏమీ అవ్వదు భయ్యా, నువ్వు కూర్చున్నా కూర్చోకపోయినా తిరిగినా తిరగకపోయినా వచ్చే నష్టం ఏం లేదంటారా? ఓకే, అలాగే కానిద్దాం. కానీ అదే ఒకవేళ గుండ్రంగా తిరిగే భూమి గనక అలా తిరగడం ఆగిపోయి అలాగే ఉండిపోతే ఏమవుతుందో తెలుసా పోనే? ఇది తెలియదు కదా, నేను చెప్తా, ఇది మాత్రం నేను చెప్తా. ఏమవుతుంది భయ్యా, దెబ్బకి మనమంతా ఒక సెకనుకి 465 కిలోమీటర్ల వేగంతో తూర్పు వైపు ఎగిరి తక్షణమే యమధర్మరాజు ముందు లైన్లో నిలబడాల్సి వస్తుందన్నమాట. అంటే అర్థం కాలేదా? సచ్చిపోతాం భయ్యా. భూమి కనుక గుండ్రంగా తిరగడం ఆగిపోయిందనుకో, ఇక హుష్ పడాక మన పరిస్థితి అయిపోయినట్టే. అదన్నమాట సంగతి. అందుకే ఓతక తిరిగే వాళ్ళు కుదురుగా కూర్చోమన్నాం అనుకో, ఇట్లాంటి విపరీత పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుంది అంటారు పెద్దలు. అందుకే భయ్యా, ఎవరి పనివాడు చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది, అది విషయం. అదన్నమాట సంగతి. మరి ఈ విషయం విన్న తర్వాత ఒక మంచి పాట వింటే బాగుంటుంది కదా. అందుకే మీకోసం డాక్ మహారాజ్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు తాటియం చేస్తుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నామ కృష్ణ తీరంలో. భయ బేసికల్గా పెద్దలు ఎప్పుడో ఒక మాట అంటుంటారు భయ్య, ఎక్కడ ఉండేవారికి ఆ చోటు విలువ తెలియదు అని. ఇవి అన్ని విషయాలు ఏమో కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్నాక మాత్రం నిజమేనేమో అనిపిస్తుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే భయ్య, నీటిలో ఉండే చేపలనే చూశారు, అవి ఆ నీటిని చూడలేవట. అదేంది భయ్యా ఏమంటున్నావు, అవి నీటిలో ఉంటూ నీటిని చూడలేకపోవడం ఏంటి అంటారా? మనం గాలి పీల్చుకుంటున్నాం కదా, ఆ గాలిని మనం చూడగలమా, మనం చూస్తామా? అది ఎట్టాగో, ఇది ఎట్టాగే మరి, అన్నిటికీ లాజిక్ లేదు కష్టం భయ్యా. ఎందుకే అది ఎందుకో కూడా చెప్తా వినండి. అవి ఎందుకు చూడలేవంటే వాటి మెదడు నీటిని ఫిల్టర్ చేసేస్తుందట అని అధ్యాయాలు ఎన్నో చేసిన తర్వాత ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్పారు. నువ్వు నేను చెప్తుంటారా భయ్యా, శాస్త్రవేత్తలు చెప్పారు కాబట్టి విన్నాం మనం అదనమాట. ఎలాగైనా కొన్ని కొన్ని విషయాలు వినడానికి కొంచెం కొత్తగా ఉంటాయి, మనం తెలుసుకునేసరికి ఎంత లేట్ అవుతుంది అది మ్యాటర్. సో ఇప్పుడైతే మీకోసం ఇంకొక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ సలార్ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తుండండి, స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పద, ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనము నామ్ కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ, భయ్య ఈ జపాన్ దేశంలో ఉండేటువంటి కొన్ని పద్ధతులు అలవాటు ఉంటాయి భయ్యా, ఇవి ఎప్పటికప్పుడు మనం తెలుసుకున్న ప్రతిసారి ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి భయ్యా. అలా ఇప్పుడు నువ్వేం ఆశ్చర్యం గురి అయ్యో భయ్యా అంటారా? చెప్తాను భయ్యా. అలా నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, ఈ జపాన్ దేశంలో చాలామంది వ్యక్తులు సంతకాలు చేయరంట. చాలామంది వారు సంతకానికి బదులుగా హ్యాంకో అనేటువంటి ఒక వ్యక్తిగత స్టాంపులను ఉపయోగిస్తారట. ఇందులో ఆశ్చర్యం ఏంటో తెలుసా భయ్యా? ఏ ఇద్దరు స్టాంపులు ఒకేలా ఉండవట. అంటే ఎవరు

గారికి పర్సనల్గా ఒక స్టాంప్ ఉంటుందట, వినడానికి భలే కొత్తగా ఉంది కదా. మరి వాడేవాళ్ళకి ఇంకెంత కొత్తగా ఉంటుందో మనం చూస్తే ఇంకేమైపోతామో. ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు, అందులో ఇదొకటి అదనమాట సంగతి. మరి ఇట్లాంటి విషయం విన్న తర్వాత ఒక కూల్ ప్రెజెంట్ సాంగ్ వింటే బాగుంటుంది కదా, అందుకే మీకోసం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ నుంచి ఈ కూల్ మెలోడియస్ సాంగ్ వచ్చేస్తుందో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వల్మడియా ఫ్రెండ్స్, మీరు తాక్షణం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ, బై బేసిక్గా మనలాంటి వాళ్ళు మ్యూజియం చూడడం అంటేనే అదో పెద్ద కళ. అటువంటిది అందులోనూ ఫ్రాన్స్లోని మ్యూజియం అంటే ఇక అంతకంటేనా అనాల్సిందే. అది మనలాంటి వారికి ఒక మామూలు విషయం కాదు భయ్యా, చాలా అత్యద్భుతం. కానీ భయ్య, మన షారుక్ ఖాన్ గారు చూశారు, ఆయనకు మాత్రం ఏకంగా ఫ్రాన్స్ మ్యూజియంలో ఒక గోల్డ్ కాయిన్ పైన తన రూపాన్నే ముద్రించేశారట. ఇది ఆషామాషి విషయం కాదు భయ్యో, ఇప్పుడు దాకా సినిమా నటుల జీవితంలో ఎవ్వరికీ దొరకనటువంటి అరుదైన గౌరవం అది. మరి అంత గొప్ప గౌరవాన్ని పొందారంటే అది మామూలు విషయం కాదు కదా భయ్య. ప్రపంచంలో ఏకైక నటుడు అంటే ఆయన. అలా ఫ్రాన్స్ మ్యూజియంలో గోల్డ్ కాయిన్పై ముద్రించేటువంటి కాయిన్ ఉండడం అనేది ఉంటారు భయ్య, ఊరికే ఇప్పుడు అందరు గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప పనులు చేస్తే అవుతుంటారు, మనం అవుదాం టైం వచ్చినప్పుడు. అదనమాట సంగతి. ఇది భయ్య ఈనాటి మన ఈ విశేషాలు. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా, మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వెయిట్ చేస్తుంది, దాన్ని కూడా వింటూ ఎంజాయ్ చేస్తూనండి. తర్వాత మనం అంతా కలుసుకుందాం మనసులో మనసైన. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెగబడి ఉందరికే వెళ్ళిపోతాది నే నెక్కిన బండి. ఏ లెక్కలు ఎవడికి చెప్పాలి, ఏ హక్కులు ఎవడికి రాయాలి, ఎవడెవడో

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో సమ్మిళిత పట్టణాభివృద్ధిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితికి చెందిన యుఎస్ హ్యాబిటాట్ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యుఎస్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనక్లాడియా రోస్బాక్ల సమక్షంలో ఈ వ్యూహాత్మక ఒప్పందాన్ని రాష్ట్ర పురపాలక శాఖ, యుఎస్ హ్యాబిటాట్ సంస్థలు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కుదుర్చుకున్నాయి. అత్యవసర వైద్య చికిత్సలు అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గోటిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం పుట్టవారిపాలెంలోని క్యాంప్ కార్యాలయంలో అత్యవసర శస్త్రచికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ నుంచి ప్రభుత్వం మంజూరు చేసే హామీ పత్రం ఎల్ఓసీలను లబ్దిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. దేశ నీటిపారుదల రంగానికి కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి అన్నారు. డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి సందర్భంగా విజయవాడలోని ఆయన సమాధి వద్ద మంత్రి ఈరోజు నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పశ్చిమ గోదావరి జిల్లాలోని అర్హులైన ప్రజలబ్దానికి చేరేలా అధికారులు పనిచేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాసరావు పేర్కొన్నారు. భీమవరంలో ఈరోజు నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, ప్రస్తుత పురోగతి, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై కేంద్ర మంత్రి సమీక్షించారు. ఏపీ ఎఫ్సెట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో తొలి విడత ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. జూలై 20 నుంచి 29 వరకు మొత్తం 10 రోజుల పాటు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగనుందని పేర్కొన్నారు. రొయ్యల రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రొయ్యల రైతులతో ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను శాస్త్రీయంగా అర్థం చేసుకుని ఉద్యాన రంగానికి తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం అత్యంత అవసరమని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కట్టుపల్లి ధనంజయరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామనిగుడ్డలోని ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్లో ఉద్యాన పంటలపై ఎన్నెన్నో ప్రభావం అనే అంశంపై రాష్ట్రస్థాయి ఒకరోజు కార్యశాలలో ఆయన ప్రసంగించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూలైన్ల వెలుపల శిలాతరణ వరకు విస్తరించాయని తెలిపారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఎంట్రపాటి మాధవీలత. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, ఎంఎస్ఎంఈలకు సరికొత్త ప్రోత్సాహం లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా

0: అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే రెండవ సెమీఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన సంస్కృతం 2026 ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ రాష్టపతి, కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదం, యోగాలను ప్రపంచ వేదికపై సరికొత్త శక్తితో నిలిపిందని అన్నారు. ఆయుర్వేద చికిత్సను శాస్త్రీయ ప్రమాణాలతో అభివృద్ది చేయడంపై ముర్ము హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ ఆరోగ్య సమగ్రత, ఆధునిక పరిశోధనల ద్వారా ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
1: मुझे ये जानकर प्रसन्नता हुई है कि आयुष मंत्रालय WHO के माध्यम से उनके साथ मिलकर आयुर्वेदिक स्वास्थ्य सेवा के वैश्विक मानकीकरण को मजबूत करने के लिए सक्रिय रूप से काम कर रहे हैं. स्टैंडर्डाइज्ड डॉक्यूमेंटेशन, डिजिटल हेल्थ इंटीग्रेशन और आधुनिक विज्ञान की अनुसंधान तकनीकों का सम्यक उपयोग करने से इस प्राणी की व्यापक वैश्विक स्वीकृति को बल मिलेगा.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు.
2: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर. 43 किलोमीटर इसकी लेंथ है. 10,998 करोड़ रुपीस की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा. दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर. 46 किलोमीटर का ये होगा. 14,448 करोड़ रुपीस का बनेगा.
0: देशीय सेमीकंडक्टर रंगानी बलोपेतन చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39 లక్షల కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
2: इन 10 वर्षों में एक मैसिव चेंज आया इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में. 7 गुना मैन्युफैक्चरिंग बढ़ी, प्रोडक्शन बढ़ा और 11 गुना एक्सपोर्ट बढ़ा 2014 के कंपैरिजन में. और भारत जो मोबाइल फोन इम्पोर्टर था आज नेट एक्सपोर्टर बन गया है और 2nd लार्जेस्ट मैन्युफैक्चरर बन गया.
0: రైల్వే రవాణా రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదక యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారతదేశాన్ని అంతర్జాతీయ నైపుణ్య కేంద్రంగా మార్చడానికి నమ్మకం, నాణ్యత, నిరంతర అభ్యసనంతో కూడిన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి చెప్పారు. న్యూఢిల్లీలో ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం, 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మన శ్రామిక శక్తిని కేవలం దేశీయ అవకాశాల కోసమే కాకుండా అంతర్జాతీయ కార్మికుల కోసం సిద్దం చేయడంలో దేశానికున్న నిబద్దతను ప్రతిబింబిస్తుందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నైపుణ్యాల శిక్షణను కేవలం ఉపాధి పొందే మార్గంగానే కాకుండా నిరంతర అభ్యసనంలో ఒక ముఖ్యమైన భాగంగా చూడాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. దీంతోపాటు సామాజిక భద్రతా ఒప్పందం కూడా అమల్లోకి రావడం వల్ల బ్రిటన్లో పనిచేసే భారతీయ వృత్తి నిపుణుల పోటీతత్వం మరింత బలోపేతం కానున్నాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లో 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. ఈ ఒప్పందాల వల్ల మార్కెట్ ప్రాప్యత గణనీయంగా విస్తరిస్తుందని, వస్తుసేవల వాణిజ్యం బలోపేతమవుతుందని, అలాగే వృత్తి నిపుణుల సులభతర ప్రయాణానికి దోహదపడుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సమగ్ర ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, యువ పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సరికొత్త ప్రోత్సాహం లభించడంతో పాటు పలు కీలక రంగాలు యూకే మార్కెట్లో పటిష్టమైన స్థానాన్ని పొందుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి రోజే భారత్ నుండి 140 మిలియన్ల విలువైన వస్తువులు బ్రిటన్కు ఎగుమతవుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఈ ఒప్పందం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనికతకు అనుగుణంగా ఉందన్నారు. ఇది ఇరు దేశాల మార్కెట్లలో సరికొత్త అవకాశాలు కల్పిస్తుందని, వస్తువుల వ్యాపారంతో పాటు సేవా రంగానికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. భారత్ యూకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా టెక్స్టైల్స్, లెదర్, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాసూటికల్స్, ఎంఎస్ఎంఈ వంటి రంగాలతో కలిపి 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని మార్కెట్ ప్రాప్యత లభిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో గెలిచిన స్పెయిన్ ఫైనల్కు చేరుకుంది. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని భగవతీనగర్ యాత్రి నివాస్ను సందర్శించి అమరనాథ్ యాత్ర ఏర్పాట్లను సమీక్షించారు. యాత్రికులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా రిజిస్ట్రేషన్, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్థానిక హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఒడిశాలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఈశాన్య భారతదేశం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లలోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు. నకిలీ ప్లాట్ఫారంల ద్వారా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే సోషల్ మీడియా ప్రచారాలు, అక్రమ దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్మడి ఆఫ్ రైన్స్ మరింత ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3 స్టూడియోలో సమయం చూస్తే 7:18. మరి ఈ సమయంలో మనమంతా మనసును మనసే అంటూ సినీ క్విజ్ గేమ్ షో ఆడేస్తూ పాడేస్తూ వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మన ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ మనసును మనసే కార్యక్రమాన్ని. మరి ఈనాటి ఈ ప్రోగ్రాంలో నేను అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు చెప్పాలి అనుకుంటే 0866243814 ఈ నెంబర్కి మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి వాట్సాప్ చేసేయండి. మీరు పంపింది రైట్ ఆర్ రాంగో అప్పుడు చూద్దాం. మరి ముందుగా మీకోసమగా ఒక ప్రశ్నతో స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంతకీ ఆ క్వశ్చన్ ఏమిటి అంటే, సొంతం చిత్రంలో గులాబీ అంటూ మనల్ని కడుపుబ్బ నవ్వించిన ఆ దొంగకి ఎవరు? ప్రశ్న మరొకసారి, సొంతం చిత్రంలో గులాబీ అంటూ మనల్ని కడుపుబ్బ నవ్వించిన దొంగ ఎవరు? మీకు తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తావు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం నా మనసు నమ్మన శైలో ఇందాక ఒక క్వశ్చన్ అడిగాం కదా, గుర్తుందా? సొంతం చిత్రంలో గులాబీ అంటూ మనల్ని కడుపు బనవించిన దొంగ ఎవరు అని. మరి దానికి కాను మన మిత్రులు పంపించే సమాధానాలు చూద్దాం. ఎవరెవరు? రాజోలు నుండి బోరెల్లి జయనగర్ పంపించేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, రాంగ్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడరా నుంచి, రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా కోడుమూరు నుండి శ్రీనివాసు కృష్ణవేణన్ కో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. కర్నూలు నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ అన్వర్ సార్ అంటూ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు, ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దు స్నేహబాను జైనుద్దున్ గారు. ఇక్కడ సమాధానం లేదండి. ఓకే, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పెట్టిన జోగనందలో కాలు నుంచి అప్పలరాజు గారు, రాంగ్ ఆన్సర్. ఆయన్వా సార్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, దోర్నాల బాలాజీ వనస్థలిపురం నుంచి హైదరాబాద్, రైట్ ఆన్సర్. తో మహమ్మద్ ఇనాయతుల్లో పంపించేశారు, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు రాము వావిళ్ళ పాలకుర్తి జన్గావ్ నుంచి అంటూ, రైట్ ఆన్సర్. తో నున్ను నుండి శోభారాణి రంగారావు సాగర్ చాంద్రి అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. వన్స్ అగైన్ భాస్కర్ పెట్టడం నుంచి, రైట్ ఆన్సర్. అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, జయప్రకాష్ రెడ్డి గారు. నిజంగా మూవీలో ఆయన కామెడీ ఉంటుందండి, డైలాగులు తక్కువ, సీన్లో కనబడినంతసేపు బా ఆ గెటప్, ఆ డైలాగ్ డెలివరీ, గ్లాబీ అంటూ ఆ చేసే దొంగతనం అద్భుతమయ్యా, మామూలుగా ఉండదు, సూపర్ కదా. అదన్నమాట సంగతి. చాలామంది సునీల్ సునీల్ అంటే పంపించారు, సునీల్ కూడా చెప్తాడండి ఆ సీన్లో, కాకపోతే షరాబీ అంటూ. ఈయన గులాబీ అంటాడు, ఆయన షరాబీ అంటాడు అన్నమాట. అదన్నమాట సంగతి. సో మరి ఇక తదుపరి ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు నెక్స్ట్ మీకోసం రాబోతున్న మరొక ప్రశ్న ఏమిటి అంటే, వినడు వినపడదు ఎవరి మాట వినడు అంటూ మన హరికృష్ణ గారితో పవర్ఫుల్ డైలాగ్ చెప్పించిన దర్శకుడు ఎవరు? ప్రశ్న మరొకసారి, వినడు వినపడదు ఎవరి మాట వినడు అంటూ హరికృష్ణ గారితో పవర్ఫుల్ డైలాగ్ చెప్పించిన దర్శకుడు ఎవరు? ఈ ప్రశ్న కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866244314 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తాను ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ, స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అతడు ఎవరతడు ఎవరు? ఆసముజ్వలమూర్తి ఆసమున్నత కీర్తి ఎవరతడు ఎవరతడు ఎవరు?

పాదం కుదిపితే తేజోవలయం తీండ్రిస్తుంది, ఆ పాదం ఉరిమితే జలధరాత్మ జల జల జల జల జల జల జల

వాహ్, కొన్ని పాటలు ఉంటాయి భయ్య. అసలు అసలు అనుకుని చేస్తారు లేదంటే ఆ సమయంగా అవి వస్తాయి, కానీ ఏముంటాయి భయ్య. ఇప్పుడు సీతయ్యలో ఈ పాట కూడా అటువంటి పాట భయ్య, సినిమా కూడా సూపరు. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు దాటి చూసి చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనసున మనసైలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? వినడు వినపడదు ఎవరి మాట వినడు అంటూ హరికృష్ణ గారితో పవర్ఫుల్ డైలాగ్ చెప్పించిన దర్శకుడు ఎవరు అని దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానం చూద్దాం. భాస్కర్ ఫ్రమ్ పెడ్రో నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, దేవనూరు మంచరాజ్ చిన్నపల్లి గ్రామం నుండి అష్ట దిగ్గజాలు ఇందాడ ప్రశ్నకు రైట్ ఆన్సర్. పెడన జోగేంద్రరావు కళ్ళ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరిల జయన్ గారు రైట్ ఆన్సర్. కనకారావు ఫ్రమ్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మాప సమాధానం అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. థౌ నొన్న నుండి శోభారాణి రంగారావు సాగర్ అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి గారు రైట్ ఆన్సర్. నేమ్ పి జానకీరామ్ అండ్ ఉమా ఆన్సర్ రిజల్ట్ పంపించేశారు. ఎన్టీఆర్ డిస్టిక్ నందిగామ నుంచి రైట్ ఆన్సర్. తౌ గుడ్ ఈవినింగ్ మనసు మనసైకి అంటూ పంపించేశారు. మీ ప్రశ్న నా సమాధానం అంటూ పంపించేశారు. ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. తౌ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. ఐ మీన్ నేను డైలాగ్ చెప్పించే దర్శకుడు ఎవరిని అడిగానండి, అదన్నమాట సంగతి. నెక్స్ట్, రాఘవేందర్ రెడ్డి కాకినాడ నుంచి రైట్ ఆన్సర్. తదుపరి, అరుదైన పాట వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు మీకు అంటూ పంపించేశారు. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. తౌ పంతాడి శ్రీనివాసరావు మోరిపాలెం నుండి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే వైవిఎస్ చౌదరి గారు. అయినా కదా ఇట్లాంటి సినిమాలు తీసి మనందరికీ మంచి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, అదన్నమాట సంగతి. నెక్స్ట్, మరొక ప్రశ్న. మనోడి పేరు టైగర్ అండి. టైగర్ అంటే అడవిలో ఉండే టైగర్ అనుకున్నారు. మనోడు మనుషుల మధ్య తిరిగేటువంటి టైగర్. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, గొప్పల కోసం అప్పులు చేసి ఇప్పుడు తిప్పలు పడుతున్నటువంటి మన టైగర్ గారు చాలా అప్పులు చేశారు లేండి. అది కూడా ఎవరి దగ్గర? మన తెలంగాణ శకుంతలక్కయ్య గారి దగ్గర. పాపం ఆ అప్పు తీర్చడం కోసం హీరో వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి లక్షలు కొట్టేద్దాం అనుకొని అది వర్కౌట్ కాకపోయేసరికి మరలా శకుంతల అక్కయ్య గారి దగ్గరికి వచ్చేసి అక్కడ దొరికిపోయి ఈ టైగర్ రకరకాల పాటలు పాడుతున్నాడు. ఇంతకీ ఈ టైగర్ ఎవరో మీకు తెలుసా? ప్రశ్న మరొకసారి, గొప్పల కోసం అప్పులు చేసే ఇప్పుడు చివరికి తిప్పలు పడుతున్నాడు మన టైగర్ గారు. అది కూడా అప్పు చేసింది ఎవరి దగ్గర? మన శకుంతల అక్కయ్య గారి దగ్గర. పాపం అప్పు తీర్చడం కోసం అని చెప్పి హీరో వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి లక్షలు కొట్టేద్దాం అనుకొని అది వర్కౌట్ కాకపోయేసరికి మరలా శకుంతల అక్కయ్య గారి దగ్గరకు వచ్చి ఆ పని ఈ పని చేసుకుంటూ బతికేస్తున్నాడు మన ఈ టైగర్ గారు. ఇంతకీ ఈ టైగర్ ఎవరో మీకు తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మనసున మనసైలో మరిందా ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? పాపం గొప్పల కోసం అప్పులు చేసి ఇప్పుడు చివరికి తిప్పలు పడుతున్నాడు మన టైగర్ బాయ్. అది కూడా ఎవరి దగ్గర? మన శకుంతల అక్కయ్య గారి దగ్గర. హీరో వెంకటేష్ గారి దగ్గర లక్షలు కొట్టేద్దాం అనుకొని అది వర్కౌట్ కాకపోయేసరికి మరలా శకుంతల అక్కయ్య గారి దగ్గరకు వచ్చి అక్క దగ్గర దొరికిపోయి నానా వస్తువులు పడుతూ ఏ పని పడితే ఆ పని చేస్తున్నాడు ఈ టైగర్ బాయ్. ఇంతకీ ఈ టైగర్ ఎవరో మీకు తెలుసా అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో రాజల నుండి బోరెల్లి జయన్న గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రైట్ ఆన్సర్. కనకారావు ఫ్రం పెడర నుంచి, రైట్ ఆన్సర్. పెడన జోగానందలోకాల నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెడర నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్. తావు దేవనూరు మజ్జరా చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు, రైట్ ఆన్సర్. వేణుమాధవ్ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ భయ్యా అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్. దోనాల బాలాజీ హైదరాబాద్ నుంచి. మహమ్మద్ ఇనాయితుల్లా భవనపేట గ్రామం కామారెడ్డి నుంచి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వికిలీ బజార్ నుంచి ఎం మురిహరి యశ్వద జానకి అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. పాలకుర్తి జన్గావ్ నుంచి రాము రాజు వావిళ్ళ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ అండ్ కో ఫ్యామిలీ పంపించారు, రైట్ ఆన్సర్. నూనె నుండి శోభారాణి రంగారావు సాగర్ అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. పేరు లేదు కానీ పంపించారు, రైట్ ఆన్సర్. పంతాడి శ్రీనివాస్ గారు పంపించారు మోరిపాలెం నుండి, రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం జిల్లా కొండపల్లి నుంచి రాగేశ్వర చంద్రకళ తరుణ్ అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ సార్ అంటూ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పిజ్లీ వెంకటేష్ శ్యామల, రైట్ ఆన్సర్. తో పి జానకి రామ్ అండ్ ఉమా, రైట్ ఆన్సర్ పంపించేశారు నిందిగా నుంచి. 7 గంటల నుండి 8 గంటల వరకు పాటలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్. తో అనంతపురం జిల్లా తాడపత్రి మండలం నుంచి తులసిరామ్ రంగస్వామి, అదనమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే మన వేణుమాధవ్ గారు లక్ష్మీ సినిమాలో, లక్ష్మీ సినిమాలో ఈయన ట్రాక్ ఉంటుందండి. అసలు వేణుమాధవ్ గారిది తెలంగాణ శకుంతల గారి ఉంటుందండి. అసలు ఆ కామెడీ సీన్స్ అయితే ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ భయ్యా. ఆయన హెయిర్ స్టైలు, ఆయన యాక్టింగు, శకుంతల అక్కయ్య గారి పవర్ఫుల్ చూపులు అసలు మామూలు కూడా భయ్యా. సినిమానే సూపర్ భయ్యా, అదనమాట సంగతి. మరి ఈరోజు అయితే మన ఫ్రెండ్స్ అయితే చక్కగా ఎంజాయ్ చేశారు, నెక్స్ట్ చేసేస్తూ మరి మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ వినిపించేస్తూ నేనైతే ఇక మీకు బై బై చెప్పేస్తున్నాను. తర్వాత మనం అంత కలుసుకుందాం డ్యూవెట్ డ్యూవెట్ లవ్. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. మార్చి 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వినేత పేర్కొన్నారు. మహిళా భద్రతకు అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ మీ భద్రత మా బాధ్యత పేరిట రూపొందించిన అభయ కార్యక్రమాన్ని నక్కపల్లిలో మంత్రి ఈరోజు ప్రారంభించారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నామని, శక్తి యాప్, శక్తి టీమ్స్ ద్వారా కూడా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని హోంమంత్రి తెలిపారు. రాష్ట్రంలో అనుమతులు త్వరగా ఇవ్వడం వల్లే భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కొమ్మెర్లలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ 2వ ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో పలు రైళ్లు నిలపాలని, స్టేషన్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలంటూ సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విశాఖలోని డిఆర్ఎం లలిత్ బొరాను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుని వినతిపత్రం అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ బూర్జా రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల పంపిణీ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఎరువుల పంపిణీ జరగాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ 13వ తేదీ వైజాగ్ నేవీ మ్యారథాన్ పేరిట కార్యక్రమం నిర్వహించనున్నట్టు న్యాయవర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ మేరకు రియల్ అడ్మిరల్ ఎం మురళీమోహన్ రాజు ఆధ్వర్యంలో 538 మంది నేవీ సిబ్బంది స్థానికులు ఆర్కే బీచ్ వద్ద ట్రయల్ నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ జాబితాలోని ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ఏసిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న పనుల పురోగతిపై కలెక్టర్ ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్రిప్టో కరెన్సీని నియంత్రించే అంశంపై ఆలోచించాల్సిందిగా ఆర్బీఐ సెబీలను ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించినట్టు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. అలాంటి ప్రతిపాదనలేవీ లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా స్పందించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మరింత ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్లోకి ఎంటర్ అయిపోయి మరి స్టూడియోల సమయం 8:05 అయిపోయింది కదా. మరి ఈనాటి డ్యూవెట్ డ్యూవెట్లో మీకోసం ఎన్నో డ్యూయట్స్ అండ్ మెలోడీస్ ఎదురు చూస్తూ ఉన్నాయి. వాటన్నిటిని మీకోసం ఈ సమయంలో ఎప్పుడు వచ్చిందో, ఎలా వస్తుందో, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండానే వచ్చేస్తుంది ఈ ప్రేమ అనేది. దాన్ని మనం ఎంత జాగ్రత్తగా మన వద్దకు రాకుండా, మన దగ్గరికి అసలు ఏమాత్రం రానివ్వనంత చోటు కూడా కల్పించకపోయినా కూడా

అది రాక మాత్రం తప్పదు. దాన్ని మనం ఆపాలనుకున్నా ఆగదు కదా. అబ్బే అదేం కుదరదు అన్నట్టు ఒక శుభముహూర్తాన మన మనసును లాగేసి ఇంకొకరికి కానుకగా ఇచ్చేస్తుంది ఈ ప్రేమ. ఇదంతా చెప్పడానికి మాటల్లో చాలా ఈజీగా సహజంగానే ఉన్నా కానీ ఈ ప్రేమికులు పడుతున్న పాటలు ఉంటాయి చూసారు, అవి అన్నీ ఇన్నో కాదు. కావాలంటే ఒకసారి ఎవడు మూవీ నుంచి ఈ పాట వినండి, మీకు తెలుస్తుంది.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆడియో చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్లో. మన శరీరంలో ఎడమవైపు ఉండే గుండె కూడా ఒక్కొక్కసారి ఉలిక్కి పడే సందర్భం వస్తూ ఉంటుంది. అదెప్పుడంటే ఎర్రని లేత గులాబీ వంటి ఆ పెదవుల నుండి తీయని శబ్దంతో మనల్ని పిలిచినప్పుడు, అప్పుడు ఒక్కసారిగా వెన్నెల వంటి ఈ జాబిలమ్మ నా కోసమే పుట్టిందేమో అని మనలో కూడా ఎక్కడో దాగున్న ఆ రవ్వంత కవిత్వం కూసంత బయటకొస్తూ ఉంటుంది. అది కూడా మనకి తెలియకుండానే జరిగిపోతుంది. ఇదంతా ప్రేమమత్తులో ప్రేమమాయలో ఒక భాగమే అంటూ ఉంటారు ఎందరో మహాకవులు. సరే, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇది ఎందుకంటారా? ఇప్పుడు ఈ ప్రేమికులు కూడా సేమ్ ఇంచుమించు ఇదే సందర్భంలో ఉన్నారు. కావాలంటే అదంటే ఒకసారి మీరే వినండి ఒంటేరి చిత్రం నుంచి ఈ మెలోడియస్ సాంగ్ని.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆయుర్వేదం, యోగా ప్రపంచస్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఇరుపక్షాలకు ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 127,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమీకాన్ 2.0 పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్, రాష్ట శాసనసభలలో జరిగే చర్చలు సుపరిపాలనకు దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుర్వేదం, యోగా ప్రపంచస్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సంస్కృతం 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ సహకారంతో ఆయుర్వేద శస్త్రచికిత్స రంగం మరింత బలోపేతమవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయుర్వేద శస్త్రచికిత్స ప్రాచీన సంప్రదాయాన్ని శాస్త్రీయ ప్రమాణాలతో కొనసాగించే ప్రయత్నాల పట్ల రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రామాణీకరణతో ఆయుర్వేద ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తోందని ద్రౌపది ముర్ము వెల్లడిస్తూ,
1: భారత సర్కార్ని ఆయుర్వేద ఔర్ యోగ్ కో విశ్వ పటల్ పర్ నయీ ఊర్జా కే సాథ్ ప్రతిష్ఠిత కియా హై. ముజే యే జాన్కర్ ప్రశంసా హుయి హై కి సర్కార్ శల్య చికిత్సా కి ఇస్ ప్రాచీన పరంపరా కో భీ వైజ్ఞానిక కసౌటియోం కే సభీ మానవకో పర్ సఫల్ కర్నే కే లియే ప్రయాస్ కర్ రహీ హై. ये केवल सरकार प्रयास करने से नहीं होगा, सभी मानव, सभी प्रत्येक मनुष्य

0: इसी दिशा में सोचना चाहिए, ये केवल आयुर्वेद चिकित्सा के लिए नहीं, मानवता के जिंदगी के लिए भी सोचना चाहिए।
1: భారత బ్రిటన్ భాగస్వామ్యంలో ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీటా కీలకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సీటా ఒప్పందం భారతదేశంలోని రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు ఊతమిస్తుందని, అలాగే అనేక కీలక రంగాలకు బ్రిటన్ మార్కెట్లోకి మరింత ఎక్కువగా ప్రవేశం కల్పిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ఇది నైపుణ్యం కలిగిన భారతీయ ప్రతిభావంతులకు అవకాశాలను పెంచుతుందన్నారు. సాంకేతికత, వృత్తిపరమైన సేవలు ఆవిష్కరణల్లో సహకారాన్ని మరింతగా పెంపొందిస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద భారత్ నుండి బ్రిటన్కు 14 కోట్ల రూపాయల విలువైన వస్తువులు ఎగుమవుతున్నాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఒప్పందం 2047 నాటికి వికసిత్ భారత లక్ష్య సాధనకు దోహదపడుతుందన్నారు. అతిపెద్ద వాణిజ్య ఒప్పందాల్లో ఒకటిగా ఉన్న ఈ ఒప్పందం ఇరుపక్షాలకు మార్కెట్ ప్రవేశంలో కొత్త అవకాశాలను ఆవిష్కరిస్తుందని చెప్పారు. దేశీయ వస్తు వాణిజ్యానికి మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో సేవల రంగానికి కూడా ఊతమిస్తుందని తెలిపారు. భారత్లో బ్రిటన్ హైకమిషనర్ లిండీ క్యామరన్ మాట్లాడుతూ, ఇరుపక్షాలకు ఇది గొప్ప ఒప్పందమని ప్రశంసించారు. దీనిపై అప్రెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏఈపీసీ చైర్మన్ డాక్టర్ ఏ శక్తివేల్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం కారణంగా 1.5 సంవత్సరాల్లో దేశీయ ఎగుమతులు రెట్టింపు అవుతాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని 19వ నెంబర్ జాతీయ రహదారి వారణాసి రింగ్ రోడ్ మధ్య 40 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించడానికి కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు ఆ వివరాలను వెల్లడిస్తూ, ఇది పట్టణ రవాణాను మెరుగుపరుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం మూలధన వ్యయం 14,400 కోట్ల రూపాయలకు పైగా ఉందని చెప్పారు.
2: 43 కిలోమీటర్స్ ఇస్కి లెంత్ హే, 10,998 కరోడ్ రూపీస్ కి ఇస్కి ఇన్వెస్ట్మెంట్ ఆయేగా, యానీ 11,000 కరోడ్ కా హ్యామ్ మోడ్ మే డెవలప్ హోగా ఔర్ కరీబ్ కరీబ్ 4 సాల్ మే కంప్లీట్ హోగా. వారణాసి ఎయిర్పోర్ట్, వారణాసి రైల్వే స్టేషన్, వారణాసి క్యాంట్ రైల్వే స్టేషన్, చౌకా ఘాట్, సంపూర్ణానంద్ సంస్కృత్ విశ్వవిద్యాలయ, కాశీ రైల్వే స్టేషన్ ఔర్ నమో ఘాట్, ఈ సబ్ కి సబ్ ఇస్సే కనెక్ట్ హో జాయేంగే.
1: అదేవిధంగా దేశంలోని సెమీకండక్టర్ డిజైన్ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి 27,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమీకాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సెమీకాన్ 1.0 సాధించిన ప్రగతిని కొనసాగిస్తూ ప్రపంచ సెమీకండక్టర్ పటంలో భారతదేశాన్ని నిలబెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ పథకం మరింత ముందుకు తీసుకువెళ్తుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
2: సెమీకాన్ 2.0 1,27,500 కరోడ్ రూపాయ కా సెమీకాన్ 2.0 ఆజ్ మాన్య ప్రధానమంత్రి జీ ని అప్రూవ్ కియా. హమ్ సబ్ జాంతే హై కి సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఏక్ ఫౌండేషనల్ ఇండస్ట్రీ హై జో కి ఆజ్ జిత్ని భీ మ్యానుఫ్యాక్చరింగ్ హోతీ హై, చాహే ఆప్కే హాత్ మే జో మొబైల్ ఫోన్ హై, జో కెమెరా హై, ఘర్ మే ఫ్రిజ్, టీవీ, ఏసీ, స్కూటీ, కార్, ట్రైన్, చాహే మిసైల్స్ హో, కుచ్ భీ హో, సబ్ మే సెమీకండక్టర్ చిప్స్ లగ్తీ హై.
1: ఇదిలా ఉండగా 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకాన్ని రాబోయే 5 సంవత్సరాల పాటు అమలు చేస్తామని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంట్ రాష్ట శాసనసభలలో జరిగే చర్చలు పరిపాలనను మెరుగుపరచడానికి దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజస్థాన్ శాసనసభ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జైపూర్లో ఈరోజు నిర్వహించిన విదాయ గౌరవ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ప్రజలు బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పరిపాలనను కోరుకుంటారని చెప్పారు. సుపరిపాలనను అందించడంలో చట్టసభలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం ముందుంచేందుకు చట్టసభలు వేదికలుగా పనిచేస్తాయన్నారు. ఈ సమావేశంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కూడా పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణను కేవలం ఉపాధి పొందే సాధనంగా కాకుండా జీవితకాల అభ్యాసంలో ఒక అంతర్భాగంగా చూడాలని కేంద్ర నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక శాఖ మంత్రి జయంత్ చౌదరి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం 2026 వేడుకలు స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా మార్చాలంటే నైపుణ్య శిక్షణ వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా వెల్డింగ్, ఎలక్ట్రీషియన్, ఆటోమోటివ్ మెకానిక్స్ వంటి సాంప్రదాయేతర వృత్తుల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండడంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల రూపకల్పన, అమలులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మంత్రిత్వ శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ కమిటీ పనిచేస్తుందని,

0: జయంత్ చౌదరి వెల్లడించారు. బెల్జియంలోని బ్రసెల్స్ నగరంలో యూరోపియన్ యూనియన్ స్టార్టప్లు పరిశోధన ఆవిష్కరణల కమిషనర్ ఎకటెరినా జహారియేవాతో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్వచ్ఛ హరిత ఇంధన సాంకేతికతల్లో పరిశోధన అవకాశాలపై చర్చించినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఇదిలా ఉండగా బెల్జియంలో తన 2 రోజుల అధికారిక పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి బ్రసెల్స్ నగరంలో బెల్జియం ఉప ప్రధాని విదేశాంగ మంత్రి మాగ్జిమ్ ప్రివోర్తో కలిసి తొలి భారత్ బెల్జియం వ్యూహాత్మక చర్చలకు సహ అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించడం, భారత్ EU సహకారాన్ని వేగవంతం చేయడంపైన ప్రధానంగా దృష్టి సారించినట్లుగా చెప్పారు. ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు రానున్న 24 గంటల్లో కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య భారతదేశం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు IMD శాస్త్రవేత్త ఏ ధర్మరాజు వెల్లడిస్తూ,
1: Under the influence of low pressure area over northwest Bay of Bengal and adjoining North Odisha, West Bengal coast enhanced the rainfall activity and isolated heavy rainfalls over east and northeast India and east Uttar Pradesh and west Himalayan regions during next 7 days has been observed and isolated extremely heavy rainfall also likely to occur over Odisha on 15th, that is on today.
0: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77,54 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 131 పాయింట్ల లాభంతో 77,185 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 24,78 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.29 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆయుర్వేదం, యోగా ప్రపంచ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఇరుపక్షాలకు ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమికాన్ 2.0 పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో జరిగే చర్చలు సుపరిపాలనకు దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఎఫ్ఎం 101.3.
1: पीएम जय अब गरीबों की जय बन गई है।

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మరియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్లో. ఒక చిన్న చోటి చోటు కోసం ఆ హృదయం పడే తపన అంతా ఇంతా కాదు. ఈ లోకం అంతా లాక్ అయినా సరే నీకోసం అవసరమైతే గాలిలోని గాలి వాహనాన్నైనా ఎక్కి నీ ముందుకొచ్చేస్తా అంటూ ఎంత ప్రగర్భాలు పలుకుతున్నాడో ఈ ప్రేమికుడు. అయినా ఇవన్నీ దేనికోసమో తెలుసా? చెప్పేస్తే బాగుంటుందిలేండి, మీరు వింటేనే బాగుంటుంది. అందుకే మీకోసం అతను ఒక్కడే మూవీ నుంచి ఈ సాంగ్.

వెల్ మీడియా ఫ్రెండ్స్, ఇదండి ఈనాట మన ఈ డ్యూయట్ డ్యూయట్ మీరంతా వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదూ. మరి ఇక ఈనాటి డ్యూయట్ డ్యూయట్కి నేనైతే బై బై చెప్పేస్తున్నాను. తర్వాత మనం కలుసుకుందాం మధుర స్వరాలలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విరుద్ధ ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఫ్రెండ్స్.
1: వెల్ మరియా ఫ్రెండ్స్, మీరు తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 9:05. మరి ఈ టైంలో మనమంతా మధుర స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మధుర స్వరాలని. మరి ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్ అయితే రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ గాయం మరియు చంటి. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళ.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో కోతరాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల.
1: ఏ కావాలా కావాలా?

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విభక్తి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 10 గంటలు. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆపాత మధుర గీతాలని వినిపించిన రాగాలే అంటూ ఈ సమయంలో వింటూ ఆనందిస్తూ ఉంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం ఈనాటి మన ఈ వినిపించిన రాగాలే కార్యక్రమాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు భార్యాభర్తలు మరియు ఆత్మబలం. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: భార్యల డ్యూటీ ఏమిటి, భర్త అంటే అసలేమిటి, భార్యల డ్యూటీ ఏమిటి,
1: భార్య భర్త పంట గంటగా తిరగడమేలే డ్యూటీ,
0: అయితే గాడిద బరువు నెత్తిన

0: పదే పదే కన్నులివే బెదరు నిందుకు,
1: ఏదో ఏదో తకిలిగింత కలిగినందుకు,
0: పదే పదే కన్ను

0: ఏదో ఏదో తకిలిగింత కలిగినందుకు.
1: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు బందిపోటు మరియు చదువుకున్న అమ్మాయిలు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

కదలను కదలను కదలనులే దాతాలంచే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యల బిగిసేదాక వదలను వదలను వదలనులే ఈ నల్లని వాల్జడలు విరిచిన మల్లెలు రమ్మనెను ఈ ఎర్రని బుగ్గలపై సిగ్గులు ఎదురై పొమ్మనెను ఈ నల్లని వాల్జడలు విరిచిన మల్లె

దాతా విడువను విడువను విడువనులే, దాతాలంటే దాగదులే, దాగుడు మూతలు సాగవులే, వలపుల సంఖ్యల బిగిసేదాకా వదలను వదలను వదలనులే.

మధురమైన సమయమిదే పలుకరించవా, చేరి పలికి మనసు తెలిసి ప్రేమ చిలుకరించవా. మధురమైన సమయమిదే పలుకరించవా, చేరి పలికి మనసు తెలిసి ప్రేమ.

డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. ఈనాటి జానపద